0: శివమయమైన సభా సదస్సుకు శవనయ్య నమస్సులు తెలియజేసుకుంటూ సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పారు. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదు అనమాట, అదే అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదాం, నిలిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. దీనికి మనకు పురాణాల్లో బ్రహ్మాదయోయత్కృత లోకపాలా అని మాట కనబడుతుంది. బ్రహ్మాది లోకపాలకులు కూడా ఆయన చేత నియమింపబడినటువంటి వారు. అందుకు సర్వకారుండైనటువంటి వాడు సర్వమిదం బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాస్తే సంప్రసూయంతే. బ్రహ్మ విష్ణు రుద్రాదులందరికీ మూలమైన ఏ పరమాత్మ ఉన్నాడో ఆయనే సేనాని, దిశాంచపతి అని చెప్పబడుతూ కారణంతు ధ్యేయ సర్వైశ్వర్య సంపన్న శంభు అని మనకు శాస్త్ర ప్రమాణం. సర్వమునకు కారణమైనటువంటి వాడు, సర్వులకు ఏకైక ధ్యేయమైనటువంటి వాడు. ధ్యేయము అంటే ధ్యానింపదగిన వస్తువుని ధ్యేయము అంటారు. శివుడొక్కడే ధ్యాతవ్యుడు, మంతవ్యుడు, ద్రష్టవ్యుడు, శ్రోతవ్యుడు. మరి ఇతడు సదా నిధి ధ్యాసితవ్యుండు, శ్రోతవ్యుడు, ఆతండు, మంతవ్యుడు, ఆతండు, ద్రష్టవ్యుడు అని శ్రీనాథుడు పరవశించి చెప్తాడు కాశీఖండంలో. ఆయన ధ్యాతవ్యుడు, నిధిధ్యాసితవ్యుడు, ద్రష్టవ్యుడు, చూడదగిన వాడు, వినదగిన వాడు, మననం చేయదగిన వాడు, సర్వము ఆ పరమేశ్వరుడే. అందుకే సర్వ దేవతల చేత పూజింపబడేవాడు గనక వీరందరూ కూడా సేనల స్థానంలో ఉంటే సేనానియై దిక్పాలకులకు దిక్కై దిక్కులకు దిక్కై ఉన్నటువంటి వాడు. అందుకే నీకు ఎవడరా దిక్కు అని హిరణ్యకశిపుడు అడిగితే దిక్కులకు కూడా ఎవడు దిక్కో వాడే నాకు దిక్కు అని చెప్పాడు. ఆయనే ఇక్కడ చెప్పబడుతున్న ఈ స్వామి. ఇది విశేషించి సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రతేజాన్ని మనకు చెప్పడం అసౌ అసౌ గుర్తుపెట్టుకోండి. అంత దగ్గరవాడు రుద్రుడు, ఇదొక్కడ చాలు. ఆ సూర్యుడు ఎంత దగ్గరవాడు అంత దగ్గరవాడు. అయ్యా సూర్యుడికి మనకు చాలా దూరం ఉంది, అందుకే ఆయన మన కోసం వస్తున్నాడు ఇన్ని రూపాలతో. సూర్యుడు మనకు అతి దగ్గరవాడు, అది అందుకే అంతరాదిత్యోపాసనలో వాడేటువంటి విశేషణలో అంతరాదిత్యోపాసనకు విద్య ఉందండి. అందులో వాడేటటువంటి మంత్రముల్లో ఈ మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నమో హిరణ్య బాహవే మొదలైనవన్నీ కూడా. ఈ అంతరాదిత్య ఉపాసన గురించి మీకు తెలియాలంటే ఛాందోగ్యోపనిషత్తులో అంతరాదిత్య సంబంధమైన విషయం మనకి గోచరిస్తుంది. యయేషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే హిరణ్యశ్మశ్రుహు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని మనకు కనిపిస్తున్నది. అక్కడ కూడా ఆత్మవిద్య ఆవిష్కరణకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి హిరణ్మయ పురుషుని ధ్యానించమన్నారు. అదే విధంగా మనలో పీతాభాస్వత్యనూపమా అని ఎవడైతే ఉన్నాడో ఆయనే హిరణ్య ఆప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అని చెప్పబడేవాడు. ఆయన లోపల ఉంటే ఆయన బాహువులతో విస్తరింపజేసి సేనలు అంటే ఇంద్రియములు అని అర్థము. ఇంద్రియాల్లో తన శక్తుల్ని ప్రసరించి మన జీవితానికి ఒక దిక్కై ఒక డైరెక్షన్ అయి నడిపిస్తున్నటువంటి పాలకుడు. అందుకు ఇది అంతరాదిత్య స్వరూపమైనటువంటి వాడు. అందుకే హిరణ్య బాహవే, హిరణ్యం అంటే ఇక్కడ చైతన్యం అని అర్థం. ఆ చైతన్యమే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేష లక్షణం. ఆ హిరణ్యమైనటువంటి చైతన్యమే బాహువులుగా, బాహువులు అంటే విస్తరింపజేసేవాడికి బాహువులు అని అంటారు. మన లోపల ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది తన చైతన్యాన్ని విస్తరింపజేసి ఇంద్రియాలంతా నింపింది. అప్పుడు ఆ ఇంద్రియాలన్నీ కదులుతున్నాయి. ఇంద్రియ రూప దేవతలు వీళ్ళు శానలయ్యారు. ఈ శానల్ని ఎవడు కడుతున్నాడు వాడిని లోపలికి రా చూడు. వాడు నీ దేహానికి దిక్కునిచ్చినటువంటి మూలం. ఆయన కూడా ఉంటేనే నువ్వు మిగిలినవన్నీ పోల్చుకోగలుగుతున్నావు గనక ఆయన దిశాంచపతయే నమః. సర్వజీవుల హృదయ మండలంలో ఆ చిరాకాశంలో ప్రకాశించే మహాసూర్యుడు ఈ పరమశివుడు. అది అంతరాదిత్యోపాసనకి మనం గ్రహించవలసింది. ఆ స్వామి నమో వృక్షేభ్యో హరికేశభ్య పశూనాం పతయే నమః. నమో వృక్షేభ్యః, ఇక్కడ కూడా వృక్షాల రూపంతో ఉన్నటువంటి స్వామికి నమస్కారము అని అన్నారు. చెట్ల రూపంతో ఉన్న పరమేశ్వరుట, ఇదేమిటండి, చెట్లకి పుట్లకి కూడా నమస్కారం చేస్తారా? అందుకే మేము గొప్పవాళ్ళమయ్యాం, భారతదేశం గొప్పవాళ్ళ గొప్పదయ్య. చెట్టుకి పుట్టకి దండం పెట్టే జాతి గొప్పదండి. చెట్టులో పుట్టలో కూడా ఈశ్వరుడున్నాడని దర్శించగలిగే జాతి మనది. అందుకే చెప్తున్నాం, మన దేవుడు పరలోకమునందుండి గమనించడు, ప్రతి వస్తువు ఎందు ఆయన నుండి గమనిస్తూ ఉంటాడు. కనుకనే చెట్టులో పుట్టలో రాతిలో రప్పలో అన్నిట్లో ఉన్నాడు కనుక అన్నిటికీ నమస్కరిస్తాం మనం. రాతికి పసుపు రాసి దండం పెడతాం, ఇది అజ్ఞానం అని వాడంటాడు, నీది అజ్ఞానం అని మనం అనాలి. దాన్ని కూడా నమస్కరించి తల వంచగలిగే ఉత్తమ సంస్కారం మన జాతిది. అందుకు పరమేశ్వర విభూతి దేవుల్లో కనిపిస్తుందో ముందు వాటికి నమస్కారం చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎక్కడ పెడితే అక్కడ నమస్కరిస్తావు. అందుకు పరమేశ్వరుణ్ణి అక్కడ వర్ణించినప్పుడు నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అని మళ్ళీ భూమి మీదకి రాగానే దేన్ని నమస్కరించారు?
1: నమో వృక్షేభ్యో, చెట్లకు నమస్కారం అనండి, తప్పేం లేదు. దీనికి ఏదో వెతికి తీద్దామని ప్రయత్నించండి. వృక్షముల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం. వృక్షాన్ని రుద్రుడిగా దర్శించడం చేతనవ్వాలి. ఒక్కొక్క చెట్టుని చూస్తే చని జడల విరవూసు కూర్చున్న రుద్రుడిలా కనిపించితే అంతకన్నా కావలసిందే ఉందండి. నమో వృక్షేభ్యో, పచ్చని జడలతో ఉన్నటువంటి పరమశివుణ్ణి వృక్షంలో చూస్తే ఎంతమంది ఉన్నారో. వృక్షేభ్య బహువచనది, వృక్షముల రూపములతో ఉన్నటువంటి వాడు. హరికేశేభ్య, మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. హరి అంటే అర్థం ఆకుపచ్చని వర్ణం, హరిత వర్ణం దాని నుంచి వచ్చింది. హరికేశేభ్య అంటే ఆకుపచ్చని వర్ణము గల కేశములతో ఉన్న వృక్షములకు రూపములో ఉన్న రుద్రులకు నమస్కారము. ఎంత బాగా చెప్పాడు చూడండి. అందుకే చెట్లని దేవతల్లా కాపాడుకోవాలని చెప్పింది. ఈ మంత్రం అర్థమైతే వృక్షో రక్షతి రక్షిత అని బోర్డు లెక్కలేదు మనకి. ప్రతి చెట్టుని పరమేశ్వరుడుగా చూడగలిగితే ఒక చెట్టుని పెంచి దానికి నీరు పోయడమే రుద్రాభిషేకం అని భావించగలం చాలు అది చేయగలిగితే. అందుకే మనం తోటలు పెంచుకుంటాం, ఇంట్లో తులసికోట పెట్టుకుని అందులో పోసి పరమేశ్వరుడికి సమర్పించాం అంటాం. అలాంటి మన ఇళ్లలోంచి తులసికోటను కూడా తీసేయడానికి వస్తున్న దుర్మతాలను చూస్తూ ఉన్నాం. చిట్ట చివరికి మనకు ఆ రక్షణ కూడా లేకుండా చేద్దామని ఇక్కడ నమో వృక్షేభ్య వృక్షముల రూపములతో. ఎన్ని రూపాలండి? బిల్వములు, మారేడు, దేవతావృక్షముల పేర్లు చెప్తున్నాం, అశ్వత్థము, రావి, ఇవన్నీ ఈశ్వర రూప వృక్షములు అని. తులసి, ఉసిరిక, కదంబం, ఇవన్నీ దేవతావృక్షములు. ఇది మిగిలిన వృక్షాలని దేవతలు కావా? సర్వము పరమేశ్వరుడే, అన్నీ పెడతాడు ఆయన. విషవృక్షాలు ఆయనే పెట్టాడు. అలాగని చెప్పి దేవతావృక్షం అనేది నోట్లో వేసుకుంటామా? అది దేవతావృక్షమే, మరెవరికో మనకు తెలియదు. లేదా ఏ ఔషధానికో. జిల్లేడు కూడా గొప్పదే, కానీ ఎంతో గొప్పదని కళ్ళకు అద్దుకోలేం కదా, తులసిని అద్దుకున్నట్టు. అలాగే తులసి రసం తాగినట్టు జిల్లేడు పాలు తాగలేం కదా. ఎందుకు? అది అవసరమే, దానిని మరో రోగానికి వాడుకుంటాం. కనుక ప్రతిదానికి ఒక దివ్యత్వం పెట్టాడు ఆయన. కానీ ఈశ్వర విభూతి అని ఒకటి ఉంటుందండి. నిప్పు అంతా ఉన్నా కొన్ని చోట్ల నివురు లేకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా విశ్వేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నా తన పూర్ణ లక్షణం కొన్నిటి ద్వారా ప్రకటిస్తూ ఉంటాడట. అది విశేషం. అందుకే విభూతి యోగంలో ప్రత్యేకంగా ఆయన చెప్పడానికి అర్థం అది. వృక్షముల్లో దీన్ని నేను ఇలా వివరించారే, దాని ద్వారా ముందు తెలుసుకోగలం. ముందు అలా తెలుసుకుని చెయ్యగా చెయ్యగా అంతగా ఆయన తర్వాత కనిపిస్తాడు. అందుకే ఇది విభూతి యోగమే. మీకు రుద్రం అంటే ఏమిటో కాదు, విశ్వరూప సందర్శనం విభూతి యోగం, ఈ రెండే, ఇంకేమిటో కాదు. భగవద్గీతలో విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం ఏవి చెప్పబడ్డాయో అదే రుద్రం అంటే మరేమిటో కాదు. దీని యొక్క పూర్ణ పరమార్థం కూడా రుద్రం వై విశ్వరూపిణం, విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. అంటే శివాయ విష్ణు రూపాయ అనే దాన్ని చూపించబోతున్నది. విశ్వరూపుడైన రుద్రుణ్ణి చూపించబోతోంది. ఆ రుద్రుడు రుద్రం వై విశ్వరూపిణం అని జాన శ్లోకంలోనే మనకు చెప్పడంలో కారణం ఇది. ఆయన విభూతుల రూపంతో ఉన్నాడు. అయితే గీతలో చెప్పే విభూతి యోగం ఒక్కొక్క దానిలో ఉన్న ఒక్కొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది, లేదా కొన్నింటిలో ఉన్న ఒక గొప్పతనాన్ని చూపిస్తుంది. రుద్రంలో విభూతి యోగం ఎలాంటిది అంటే ప్రతిదానిలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తుంది. అదే చిన్న తేడా. ప్రతిదీ గొప్పదే, దాన్ని నమస్కారం చేయి, ప్రతిదీ గొప్పదే. నీ యొక్క పరిమిత దృష్టితో ఇది ఘోరమని అది అఘోరమని, ఎందుకు నీకు ఘోరమని. కానీ ఆయనకి మాత్రం సర్వసముడు ఆయన. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. ఆయన సముడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు ప్రతి దాంట్లో ఎలా ఉన్నాడో చూడు, అది విశేషం. అందుకే ఆ పరమేశ్వరుడు ప్రతి దానిలోంచి నిన్ను అనుగ్రహిస్తున్నాడు. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో, అది లేకపోతే తినగలమా అండి, బ్రతకగలమా చెప్పండి? పచ్చని పొలాలు చూడగానే పరమేశ్వరాన్ని నమస్కరించమని చెప్తోంది వేదం. అలాగా హరికేశేభ్య, పచ్చని కేశములు కలిగినటువంటి వృక్షముల రూపములో ఉన్న స్వామికి నమస్కారము. ఇది మనం గమనించేది. సరే, హిరణ్యబాహవే సేనాన్యే అని చెప్పిన తర్వాత దాన్ని అంతరాదిత్య ఉపాసన అని చెప్పిన తర్వాత మరి ఇటువైపు కూడా రావాలి కదా, నేను దీన్ని కాదనట్లేదు కదా, అందుకు అటువైపు వద్దాం. ఏమిటయ్యా ఈ వృక్షము, ఏమిటయ్యా హరికేశములు అంటే ఈ వృక్షం గురించి కూడా వేదం వర్ణించింది. ఆయన వృక్ష ఇవ దివితిష్ఠత్యేక అని వర్ణం ఉన్నది. అంటే వృక్షము వలె స్తబ్ధుడై ఉండువాడు అని. వృక్షాన్ని చూడండి, అలా ఉంటుంది కదలకుండా నిశ్చలంగా, ఎవరికి ఏది కావాలో వాళ్ళు దూసుకుపోతుంటారట దాని నుంచి, అలా చూస్తూ ఉంటుందిట. రాయితో కొట్టుకుని పండు తీసుకుపోతాడట, తీసుకుపోని ఒకడు చక్కగా చేత్తో కోసి తీసుకుపోతాడట, తీసుకుపోని అలా ఉంటుందిట. మళ్ళీ వాడు తీసుకుపోగానే మళ్ళీ చిగుళ్ళిస్తూ ఉంటుందిట. ఇది వృక్షానికి ఉన్నటువంటి ఆ లక్షణం. అలా వృక్షానికి ఆ లక్షణం ఇచ్చిన వాడు ఈశ్వరుడు, ఆయన అనుగ్రహం ఉంది కనుక ప్రతి ఉపాధికి ఆ ఉపాధికి అనుగుణమైన ఐశ్వర్యం ఇచ్చిన వాడు ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, మీకు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఉదాహరణకి ఈ శరీరం నాది అనుకున్నాం కనుక నా కన్ను భలే అందంగా ఉంది కదా, నా కంటికి ఇప్పటివరకు సైట్ రాలేదండి 70 ఏళ్ళైనా. అదే వీడి క్రెడిట్ లెక్క, కన్ను తెచ్చుకోవడమే వీడి క్రెడిట్ కాదు, దానికి సైట్ లేకపోవడం అంటే కంటికి సైట్ ఇచ్చిన వాడు వీడికి అంతకాలం చూపు ఉండే యోగం ఉంది కనుక తన నుంచి చూపు అనే శక్తిని అక్కడ పెట్టాడు ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, తనలో ఉన్న దర్శన శక్తిలో ఆ దర్శన శక్తిని ఆయన ఇక్కడ ఇచ్చాడు వీడి యొక్క పుణ్య విశేషం చేత. అలాగే పట్టుకునే లక్షణం చేతికి ఇచ్చాడు, స్పర్శ లక్షణం చర్మానికి ఇచ్చాడు, తన అనంత శక్తుల్లోంచి ఇచ్చాడు స్వామి. ఆ ఇచ్చిన ఉపాధి పెట్టుకుని నేను బాగున్నానా లేదా, నేను పొట్టిగా ఉన్నానా, నేను పొడుగ్గా ఉన్నానా, నేను అందంగా ఉన్నానా, ఇవి నేను నేను నేను అనుకుని ఆయన ఇచ్చిన దేహం మీద కూడా మనకు రైట్ లేదండి, అది ఆయన ఇచ్చింది. అందుకు జీవుడు దేహం కాదు, దేహం అంతా ఈశ్వరుడే. దేహం చూడండి ఏకంగా అటువల్లిందో, దేహం జడం కాదు, దేహం ఈశ్వరమయం. ఇది ఎప్పుడైతే తెలుసుకున్నావో, ఇది ఎక్కడి నుంచి పుట్టింది, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రహురవ్యయం. ఎంత బాగా చెప్పాడండి, ఇది పచ్చనిదే, దీనిలో కూడా పచ్చదనం ఆ చైతన్యం ఉంటేనే చెట్టు పనిచేస్తుంది. ఇది ఎక్కడి నుంచి పుట్టింది అంటే దీని మూలం కింద వెతకడం కాదు, వెనక్కి చూడాలి, ఆ పైనుంచి వచ్చింది అది. అంటే దీనికి మూలం, ఈ చెట్టంతటికి మూలం ఎవడు, పరమాత్మ అనే విత్తనం, అది నీ గుండె లోపలుంది. ఇది తెలియాలంటే వెనక్కి వెళ్ళు. అధ ఊర్ధ్వమూలం, ఊర్ధ్వం అంటే ఏదో కాదు, హృదయస్థానమే ఊర్ధ్వం. మనలో ఆకాశం నుంచి క్రిందికి వచ్చిన ప్రపంచం, ఈ దృష్టి కూడా చూడండి, రెండును మనం అనుభవిస్తున్నటువంటిది భూమి. ఇటు వద్దాం, మళ్ళీ శరీరం దగ్గర మళ్ళీ వద్దాం, ఇటు అటు తిప్పడమే పని ఇప్పుడు మనకి. ఇక్కడ ఈ ప్రపంచాన్నంతటి కూడా వృక్షంగా వర్ణించింది వేదం. ఎలాగో మీరే చూడండి, వేదం ఇచ్చిన కవిత్వం ఎవడో ఇవ్వలేడు. అసలు మామూలు కవిత్వాలే అర్థం కాని స్థితిలో ఉన్నాం మనం, వేద కవిత్వం దాకా ఎందుకు. కానీ వేదం ఇచ్చిన కవిత్వం చూస్తే మనం చెట్టు యొక్క ఫలితం అంతా ఎక్కడ పొందుతాం, కొమ్మలు, పచ్చని ఆకులు, వాటి నుంచి వచ్చే పళ్ళు, వాటిలోంచే పొందుతున్నాం. అంతేగాని కాండం దగ్గరికి దొలిచి వేళ్ళు ఒలిచి అలా పొందట్లేదు కదా. అయితే ఆ చెట్లు వేరే, అవి పక్కన పెడదాం, మళ్ళీ ఎటో వెళ్ళిపోవద్దు, ఇక్కడ ఆలోచించండి. అయితే మనకి కావడానికి చెట్ల యొక్క ఫలం ఏరుకోవడానికి ఎక్కడికి వెళ్తాం, పైకి వెళ్ళి ఏరుతాం. కానీ పరమేశ్వరుడు అనేటువంటి విత్తనం నుంచి వచ్చిన చెట్టు యొక్క ఫలాలు మనం పైకి వెళ్ళి ఏరట్టే, కింద నుండి ఏరుకుంటున్నాం. అంటే అర్థం, ఈ భూమి నుంచే ఈశ్వరుడు ఇచ్చిన ఫలితాలన్నీ పొందుతున్నామా లేదా చెప్పండి. ఆయన ఇచ్చిన ప్రతి ఫలితం ఇక్కడి నుంచే పొందుతున్నాం. వర్షం కానివ్వండి, వెలుగు కానివ్వండి, పంటలు కానివ్వండి, రత్నాలు కానివ్వండి, ధనాలు కానివ్వండి, బంగారాలు కానివ్వండి, ఆఖరికి మనం అనుభవించే సుఖాలన్నీ ఎక్కడ పొందుతున్నా, క్రింద పొందుతున్నాం. ఈ క్రింద పొందుతున్న దానికి అంతా ఎక్కడి నుంచి వస్తుంది, పై నుండి వస్తుంది అని మనకు తెలుసు. అందుకే ఊర్ధ్వమూలం అధశాఖం, ఇది విశేషం. ఇది ఇవాళ ఇలా కనిపిస్తుంది కానీ రేపు ఇలాగే ఉంటుందని చెప్పగలవా? అశ్వత్థ సా అంటే రేపు, రేపు ఇలాగే ఉంటుందని చెప్పలేవయ్యా. అందుకే అశ్వత్థ, రేపటి గురించి ఆలోచించకు, ఇప్పుడు కనిపించే స్వరూపించు. అది మారుతూ మారుతూ ఉంటుంది, ఇవాళ ఉంటే రేపు ఉండదు. అందుకే అశ్వత్థ, అది విశేషం. జగద్రూప వృక్షమే అశ్వత్థ వృక్షము అని చెప్తున్నాడు. ఇది పెద్ద రావి చెట్టు అంటే రావి చెట్టు బొమ్మ వేసుకుని చూడడం కాదు. ఇక్కడ అశ్వత్థము అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండని నిత్య పరిణామ పేశలమైన జగద్రూప వృక్షము. దీని మూలం అక్కడుంది, దీని వేదాంతం దాకా వెళ్ళక్కర్లే. ఆ సూర్యభగవానుడి పైన ఉన్న వాడి దగ్గర నుంచి ఈ భూమి మొదలైనవన్నీ నడుస్తున్నాయంటే క్రింద ఉన్న మనకి దృశ్యం ఎలా కనిపించింది, అక్కడ కనిపించింది కదా, అలా దర్శించడం. ఇక్కడ నుంచి చూసినప్పుడు అక్కడ కనబడే దృశ్యం. అలాగే ఈ దేహము కూడా అశ్వత్థము, ఇవాళ ఉంది కానీ రేపు దీని పరిస్థితి ఏంటో నువ్వు చెప్పలేవు. అందుకే ఈ దేహ రూప వృక్షం, ఇది అశ్వత్థం, ఇదే బ్రతుకు అంటే. అందుకే సంసారమే వృక్షం. సంసారం అంటే బ్రతుకు. సంసారానికి రెండు అర్థాలు, సంసారం అంటే జగత్తు, సంసారం అంటే బ్రతుకు. ఇది నైఘంటిక అర్థం, నిఘంటువులు చెప్పిన అర్థం. లోకంలో వాడే అర్థాలు వేరు. సంసారం అంటే కాపురం. ఇంకా నీకు సంసారం లేదా అంటాడు. లేదండి అంటాడు వాడు. ఇది కాదు, సంసారం ఎప్పుడు ఉండేదే అదే అన్నారు. ఒకడెవరో అడిగేట, అయ్యా నీకు పెళ్లి పెటాకులు అయ్యాయా, ఇంకా వంట అది నువ్వేనా అన్నట్ట. పెళ్లి పెటాకులు అయ్యాయండి, వంట అది కూడా నేనే అన్నట్ట. ఇది పక్కన పెడదాం. అంటే అది పెళ్ళైన తర్వాత మారిపోయేది, పెళ్లికి ముందు ఉండేది కాదు, ఎప్పుడు ఉండేదే అని. ఈ జీవితం వ్యవహారమే అంత. అందుకే సంసారం అంటే ఏదో కాపురాలు చేసుకుంటే, పెళ్లి చేసుకుంటే బోల్డ్ కష్టాలండి అన్నట్ట. అసలు బ్రతుకే కష్టం. అది కష్టం అనుకుని ఇక్కడ ఎంటగడ మరొకటి కష్టం. అందుకు ఇష్టానుసారం బ్రతకడం ముందే అది బరి లేకుండా గిరి లేకుండా తిరిగే పరిహమాని జీవితం అది. అందుకు ఈ సంసారమే ఒక కష్టమయం. కానీ అందులో ఈశ్వరుని నువ్వు దర్శించగలిగితే అంత ఇష్టమయం మరొకటి ఉండదు. అందుకు ఈ సర్వ జగత్తు, ఈ సంసారం, నీ బ్రతుకు, నీ శరీరమే ఒక అశ్వత్థ వృక్షం. అది రేపు ఉంటుందో ఇవాళ ఉంటుందో తెలియదు. ఉన్నప్పుడే దాన్ని వాడుకో చక్కగా. దీనికి శాఖ ఏది, దీనికి మూలం ఏదో అటు చూడు. ఊర్ధ్వమూలం, క్రింది చూసి తెరక్కయ్యా. పరమేశ్వరుడు ఊర్ధ్వ దృష్టినిచ్చాడు. ఇంక జంతు, ఇంకే జంతువుకి ఇవ్వలేదు అది. మిగిలిన జంతువులన్నీ అడ్డంగా చూసేవి, కిందికి చూసేవి, తిరిగే జంతువులు. మనిషి ఊర్ధ్వం చూడగలడు. ఏది మూలమో చూసే అవకాశం ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకే దీని అంతటికీ ఏది మూలం, వృక్షానికి మూలం వెతుకు అది చెప్తున్నాడు. చెట్టు చూసి పైన ఆకులు పళ్ళు ఏరుకు తినడం కాదయ్యా, దీనికి మూలం ఉందే దాన్ని విస్మరించుకు. విస్మరిస్తే దాన్ని నువ్వు తడుపుకోలేవు. దాన్ని తడుపుకుంటేనే ఈ చెట్టు బ్రతుకుతుంది. కనుక ఈ చెట్టును బ్రతికించే అసలు మూలాన్ని తెలుసుకో. అసలు మూలం వెతకాలి. ఆ వెతకడమే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. నిజమే, బాగుంది. ఇందులోంచే నేను అన్ని అనుభవిస్తున్నాను, అవునా కాదా అండి? ఎంత గొప్ప దృశ్యం ఎదురుగా ఉన్నా నా దగ్గర చూడగలిగే కన్ను లేనప్పుడు ఏం ప్రయోజనం? అందుకే ఇంద్రియములనే ఈ చెట్టున్నదే, దీని నుంచే మనం ఆనందిస్తున్నాం. ఈ చెట్టుకి ఏది మూలం, ఈ ఫలాలు అనిపిస్తున్న దానికి ఏది మూలం? నా ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యం మూలం. అయితే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణమా? సహజ లక్షణం అయితే నేను పడుకున్నప్పుడు ఏమయ్యాయి ఇంద్రియాలు? ఆ దేహం పోయిన నుంచి ప్రాణం పోతే ఏమయ్యింది ఆ ఇంద్రియాలు? అంటే ఇంద్రియాలకు చైతన్యం సహజ లక్షణం కాదు, ఇంద్రియాల్లో చైతన్యం ప్రసరిస్తోంది అని అప్పుడే ఒక స్టెప్ దాటం, ఇంద్రియాలు దాటం. ఇంద్రియాలు వెనకాలేముంది, ఇంద్రియాలని ప్రేరేపించే బుద్ధి శక్తులన్నీ ఉన్నాయి. సరే, బుద్ధి పనిచేస్తుంది ఎంతవరకు? కొందరికి ఇంద్రియాలు ఇవి పనిచేయకపోయినా ఒళ్ళు కదలదు కానీ ఆలోచనలు ఉన్నాయండి అంటాడు వాడు. సరే, ఆలోచనలు ఉన్నాయి, సంతోషం. ఈ ఆలోచనలు ఎందువల్ల ఉన్నాయి? ప్రాణం ఒకటి ఉంది కనుక. ఈ ప్రాణం ఎందువల్ల ఉంది? చైతన్యం ఒకటి ఉంది కనుక. అది నశించనిది, అది మూలం. అది ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, దాని వైపు వెళ్ళవయ్యా పట్టుకో అని. అయితే ఈ మూలం శక్తే వృక్షమంతా వర్తించింది. ముందు నువ్వు చూడాల్సింది ఏమిటి? వృక్షమును ముందు చూస్తావు, తర్వాత మూలాన్ని చూస్తావు. అందుకే ఇంద్రియాలను నిరసించవద్దు. ఇంద్రియాల్లో ప్రసరించేది ఈశ్వర చైతన్యమే అని తెలుసుకుని ఆహా ఆనందించు. ఎంత బాగా ప్రసరిస్తున్నావయ్యా, నా కంటి నుంచి చూపుగా ఉన్నావా? నా కంఠంలో ఇన్ని పలుకులు పలికే శబ్దశక్తిగా ఉన్నావా? నా చెవికి వినగలిగే శక్తినిచ్చావా అని ఆలోచిస్తే ప్రపంచం చూడక్కర్లే, బ్రతుకు చూసి పరవశించిపోవచ్చు. నాలో ఇన్ని రకాలుగా స్వామి చైతన్యాన్ని నింపుతున్నాడే, ఇలా చిందులు వేశాడండి ధ్రువుడు. గొంతు నుంచి పలుకు రాలేదు, విష్ణువు ఎదురుగా కనబడ్డాడు. స్తోత్రం చేయాలనిపిస్తోంది, స్తోత్రం రావట్లేదు. ఏడిచాడు, కింద పడ్డాడు, దొర్లేడు. వెంటనే నారాయణుడు అవస్థ చూశాడు, శంఖం తగిలించేట బుగ్గకి. వెంటనే స్తోత్రం వచ్చింది. ఓ స్వామి, నా లోపల నిద్రించే పలుకుని నా నుంచి పలికిస్తున్న స్వామి, ఒక అక్కడే కాదు నా చేతులు కాళ్ళు ఇన్నింటి నుంచి చైతన్యాన్ని నింపుతున్న స్వామినికి నమస్కారం అన్నాడు. ఎప్పుడు తెలిసింది అతనికి ఆ శంఖం తగిలిస్తే పలుకు పలికే పటిమ నాది కాదు ఆయింది అన్న విషయం అప్పుడు తెలిసింది. ఇలా లోపల నుంచి నా చేత పలికించే, నా చేత కదిలించే వాడు వాడు, అదే అధివక్త అని మనం చెప్పుకున్నాం స్వామిని. ఇలా లోపలున్నావే స్వామి, కనుక ఈ వృక్షానికి చైతన్యం ఇచ్చే ఓ మూలస్వరూప అని తెలుసుకున్నాడు. అందుకే ఇలాగ ఒక వృక్షంలో చైతన్య రూపంలో ఎలాగైతే మూల చైతన్యం నిండి ఉందో అదే విధంగా ప్రకృతిలో ప్రతి వాడిని కూడా నిండిపోయి వాడి బ్రతుకు వృక్షాన్ని నడిపిస్తూ దాన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే. అందుకే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో పశువునాం పతయే నమః. ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్. ఎంత గొప్ప విషయం చెప్పాడో చూడండి ఇక్కడ. విశ్వాన్ని వృక్షంతో పోల్చితే ఇప్పుడు శరీరం గురించి అర్థమైపోయింది, ఇంకా చెప్పక్కర్లేదు అనుకుంటారు. సాధనతో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు జగద్రూప వృక్షం గురించి మళ్ళీ ఆలోచిస్తే, ఈ జగత్తు అంతా కూడా ఒక మహావృక్షమైతే దీనికి ఏది పర్ణములు, ఏది మూలమో చెప్తున్నాడు. మూలమేది చెప్పేశాడు, ఊర్ధ్వమునందున్న పరమాత్మే దీనికి మూలం. పరంధామము నుంచి వచ్చే ఆ మహా చైతన్యమే నీకు క్రిందికి కనిపిస్తున్న ఈ మొత్తపు జగత్తుకి మూలం. అందుకే ఇది అధహ అని కనబడుతున్నా, అక్షహ అంటే పైన అంతరిక్షం అనే మాట కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇది అధహాని కనబడుతున్నా ఇది అక్షజ, అక్షము నుంచి వచ్చింది, అయ్యా ఊర్ధము నుంచి వచ్చింది. అందుకే అధోక్షజ అనే విషయం మనకు చక్కగా చెప్పబడుతున్నది. ఆ అంతరిక్షం అనంతమైన ఆకాశానికి ఆవరు కూడా ఎవడున్నాడో వాడు మూలం, ఆ ఊర్ధమునందున్నవాడు, వాడు పంపిస్తున్నాడు. ఇది తెలుసుకుని చెట్టు యొక్క సమగ్ర జ్ఞానం మూలం నుంచి కొమ్మల వరకు ఉండాలి. అది లేనప్పుడు మూలాన్ని మరిచిపోతే దీన్ని మనమే ఎండబెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ జగత్తు పచ్చగా ఉండాలంటే మూలాన్ని తడపాలి. మూలాన్ని తడపాలి అంటే జగన్ మూలమైన పరమేశ్వరుని నిత్యం ఆరాధించి ధ్యానించి ఎవడుంటాడో అలాంటి వాడు, వాడు బ్రతుకు వృక్షాన్ని కాపాడగలడు, ప్రపంచ వృక్షాన్ని కాపాడగలడు. అందుకే ఈశ్వరారాధనతోనే మనం ప్రపంచాన్ని కాపాడుకోగలం అనడంలో అంతరార్థం. అందుకే రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోస్తాం. అందుకని రోజు పోస్తాం పోస్తాం పోస్తాం అంటే ఎలాగవుతుంది, రోజుకోసారి చెట్టుకు నీళ్లు పోసాం ఎలాగో అదేవిధంగా పరమేశ్వరుణ్ణి రోజు ఆరాధన చేసి జీవితంలోకి వెళ్ళమండంలో అంతరార్థం ఇది. వృక్షమూలమైన పరమేశ్వరుణ్ణి ఆరాధించవయ్యా అని బ్రతుకు బాగుపడుతుంది. ఆయనే ప్రతి దానిలో వ్యాపించున్నాడు. ఎలాగూ పశూనాం పతయే నమః అని ఈ జగద్రూపమైన వృక్షానికి హరికేశములు కూడా ఆయనే. హరికేశేభ్య, పచ్చని ఆకుల రూపంతో ఉన్న జడలతో ఉన్న వృక్షములు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఈ పచ్చని ఆకులు ఏమిటో చూడాలి. వృక్షం చెట్టు అన్నాం, ఆకులేమిటి? ఆయనే చెప్పాడు, ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థ ప్రాహురవ్యయం ఛందాంసి ఎస్య పర్ణాని ఎస్యం వేదవి సవేదవిత్. వేదం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఈ వృక్షమునకు ఆకులు ఛందస్సులు. మనకు లోకంలో ఛాందసులండి అన్న మాట అంటాం, అలా అనిపించుకోవడం కన్నా గొప్ప విషయం లేదండి. ఛాందసుడు ఛాదస్థం గొప్ప విషయం. ఛందస్సు అంటే వేదమంత్రం. వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకునేవాణ్ణి ఛాందసుడు అని అంటారు. కొందరు పాపం లౌక్యం కోసం మారిపోతూ ఉంటారు, వాళ్ళు ధర్మ ప్రకారం నడిచేవాడిని ఛాందసులు అని అంటారు. ధర్మం యందు విశ్వాసం ఉన్నవాడు ఎప్పుడు ఛాందసుడుగానే బ్రతకాలి. అందుకు ఛందస్సు అంటే వేదములు. ఈ వేద మంత్రములే పర్ణములుట ఈ చెట్టుకి. ఎప్పుడైనా ఒక చెట్టుకి ఆకులన్నీ తీసిస్తే, ఆకులు లేకపోతే మోడు చెట్టు, పనికిరాని చెట్టు అంటామా లేదు కదా. చెట్టు ఎప్పుడు ఎలా ఉండాలండి? పచ్చగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎంత పచ్చని చెట్టు చూడండి అన్నారు. మనకి వర్ణశాస్త్రంలో రంగుల కలర్ థెరపీ అంటారు, దానిలో పచ్చదనం చూస్తే బుద్ధి బాగా పనిచేస్తుందని శాస్త్రం మనకి. పచ్చదనం అనుకున్న శక్తి అది. అందుకే చుట్టూ పచ్చని వాతావరణంలో మహర్షులు తపస్సులు చేసుకుని ఇలాంటి వేదాది మహాజ్ఞానాలు మనకు అందివ్వగలిగారు. అది విశేషం. చుట్టూ పచ్చదనం అంతా కొట్టేసుకుని ఏసీ రూమ్లో కూర్చున్న ఆలోచనలు పనిచేయవు, పచ్చదనం ముందే ఆలోచనలు పనిచేస్తాయి. అందుకు ఈ పచ్చదనం అనేది గొప్ప శక్తికి మంతమైనటువంటిది. అందుకు లోకం పచ్చగా ఉండాలి అంటే వేదం పచ్చగా ఉండాలి. ఛందాంసి యస్య పర్ణాని అంటే వేద మంత్రములే ఈ విశ్వరూప వృక్షమునకు ఆకులు అని చెప్పాడు. ఆకులున్నంత వరకే వృక్షానికి అందం, వేద ధర్మం ఉన్నంత కాలమే ప్రపంచానికి క్షేమం. అది విషయం. కృష్ణ పరమాత్మ యొక్క హృదయం అది. ఛందాంసి యస్య పర్ణాని. ఎవరు అన్నారు అయ్యా గీత ఎప్పుడు చెప్పలేదా అని? నేను ఎప్పుడు చెప్తున్నది గీత, గీత తప్ప మరొకటి కాదు. గీత చెప్పకుండా ఊరుకున్నానా? గీతే వేదాల్లో చెప్పబడింది, హెడ్డింగ్ పెట్టుకోలేదు. కానీ విషయం ఒక్కటేనండి, మనం పుస్తకాలు హెడ్డింగ్లను పరిమితులు పెట్టడం వల్ల ఏవేవో సబ్జెక్ట్స్ చెప్పామనుకుంటున్నాం. ఎప్పుడు నేను చెప్తున్నది ఒకటే సబ్జెక్ట్. కొందరు అంటారు అయ్యా మీరు విష్ణువు గురించి చెప్తే విష్ణువే గొప్ప దేవుడు అంటారు, శివుడు గురించి చెప్తే శివుడే గొప్ప దేవుడు అంటారు. ఎవరయ్యా గొప్ప దేవుడు అంటే మీకు రెండూ అర్థం కాలేదని మనవి అని చెప్పుకుంటారు. ఒకడే దైవం, అది చెప్పడానికి ఆ పేరుతో ఈ పేరుతో ఈ పేరుతో ఆ పేరుతో ఆ శీర్షికతో ఈ శీర్షికతో చెప్పడం ఏంటంటే విశ్వవ్యాపకమైన పరమాత్మను తెలుసుకో, ఈశావాస్యమిదం సర్వం. అది గొడవ మరేమి లేదు, ఏది చెప్పుకున్నా అదే. అందుకే గీతకి ఇప్పుడు భాష్యం చెప్పేశాం కదా, నమో వృక్షేభ్యో హరికేశేభ్య అంటే అదే శ్లోకం. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని ఎస్తం వేద సవేదవిత్ అని వేదం చెప్పిన మాటనే అవ్యక్తమూల ప్రభవస్తస్యైవానుగ్రహోత్థిత బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతర కోటరః అని వర్ణించింది మనకు ఉపనిషన్ మంత్రములు. ఇక్కడ శరీర వృక్షానికి నేను చెప్పినట్టే దీనికి మూలమేమిటంటే అవ్యక్తమూల ప్రభవా. ఆ మూలం అవ్యక్తం, వ్యక్తము కాలేదు అని అన్నాడు. అంటే చెట్టు వ్యక్తమైంది కానీ విత్తనం కనబడలే, వేరు కనబడలే. అందుకు మూలం అవ్యక్తమే, దాని నుంచి వచ్చినవి అన్ని ఎందువల్ల వచ్చాయి, సర్వై అనుగ్రహోద్ధిత, ఆ మూలము యొక్క అనుగ్రహం వల్ల వచ్చింది వృక్షం, ఆ మూలమైన భగవద్ అనుగ్రహం వల్లనే వచ్చింది, లేదా మూలమైన ఆత్మ యొక్క అనుగ్రహం వల్లనే దేహం నడుస్తున్నది. అనుగ్రహం అంటే దయ అని మాత్రమే అనుకోవద్దు, అనుసరించి గ్రహించున్నది అని కూడా అర్థం. మన కర్మానుగుణంగా మనల్ని ఎవరు దయ చూపిస్తున్నారో ఆ దయకి అనుగ్రహం, అనుసరించి గ్రహించినది అని. ఈ అంతేకాకుండా అనుగ్రహము అంటే విడిచిపెట్టకుండా గ్రహించేవాడు, ఎక్కడా బ్రేక్ ఉండదు, అది అను అంటే ఒక్కసారి విశ్వేశ్వరుని పట్టుకుంటే అది అనుగ్రహమే. అది అవ్యక్తమూల ప్రభవాహ తస్సైవ అనుగ్రహ ఉత్థిత, ఆ అనుగ్రహం నుంచి ఉత్థిత పైకి లేచినటువంటిది ఇది. దీనికి స్కంధము ఏది అంటే శరీర రూప వృక్షానికి చెప్తున్నాడు బుద్ధి స్కంధమయ, బుద్ధి అనేటువంటి కాండం నుంచి ఇంద్రియాలనే త్వరల్లో ఈ చైతన్యం అంతా వ్యాపించి వచ్చింది అని ఇంద్రియాంతర కోటర అని చక్కగా శరీరాన్ని వృక్షంగా చూపించారు. ఈ వృక్షపు బ్రతుకంతా కూడా విశ్వేశ్వరుడి మీదే ఆధారపడింది. దీన్ని పచ్చగా ఉంచేవాడు ఆయనే, దీన్ని నిడిపేవాడు ఆయనే. అందుకు ఈ బ్రతుకు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి, ప్రపంచపు చెట్టుని పచ్చగా ఉంచవయ్యా అని కోరుకోవాలి. ఎందుకంటే నువ్వు విశ్వ ఈశ్వరుడివి గనక, విశ్వమూలానివి గనక. అయితే మూలం వేరు చెట్టు వేరు ఎప్పుడు ఉండదు, మూలానికి చెట్టుకి ఎడతగని బంధం ఎప్పుడు ఉంటుంది, ఆ బంధం తెగితే చెట్టే లేదు. అందుకు విశ్వేశ్వరుడే విశ్వరూపుడు కూడా. అందుకు విశ్వేశ్వరుడు వేరు, విశ్వరూపుడు వేరు కాదు. విశ్వరూపుడు విష్ణువని ఒప్పుకుంటే, విశ్వేశ్వరుడు శివుడని ఒప్పుకుంటే రెండు ఒక్కటని ఒప్పుకుని నమస్కారం చేసుకుంటాం. ఇదే సమన్వయం, కొత్తగా తెచ్చుకోవలసింది కాదు, వివేకాన్ని ఉపయోగిస్తే సమన్వయం, దాన్ని కూడా నిద్రపుచ్చితే భేదం. ఎందుకంటే మనకు అన్ని జ్ఞానాలు పెరిగిపోతున్నాయి ఇంగిత జ్ఞానం తప్ప అని అంటారు. అందుకు ఆ ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే అన్ని బాగుంటాయి మనకి. ఆ స్వామి పశుపతయే నమః అని పశుపతి అనే గొప్ప నామం చెప్తున్నారు, చాలా గొప్ప నామం ఇది. శంకరులు కూడా చాలా ఇష్టంగా చెప్పారు ఈ పశుపతిని పట్టుకుంటే ఈ అల్లోపతి హోమియోపతి అన్నిటికన్నా గొప్ప వైద్యుడు ఈయన.
2: ప్రథమానువాకంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అందులో స్వామి ఘోరాఘోరములుగా కనబడుతున్నప్పటికీ కూడా శంతమయా తనువా, అత్యంత శాంతమైన శుభస్వరూపంతో అన్ని చోట్ల ప్రకాశించుగాక, ప్రకాశింపజేయుగాక అని ప్రార్థించి గొప్ప కోరిక కోరుకుంటాడు. అందులో శివోనస్సుమనాభవ నిశీర్య శల్యానాం ముఖ శివోనస్సుమనాభవ. ఈ శివోనస్సుమనాభవ అనే మాట చాలా గొప్ప మాట. ఇది తరచూ తలంచుకుంటూ తన్మయం చెందగడగడానికి అవకాశం ఇచ్చే మాట. పరమేశ్వరుడు మన పట్ల ఎలాగుండాలి అంటే శివ సుమన, ఎవరికి నహ అంటే మాకు, నహ శివ సుమనా భవ, ఓ పరమేశ్వర నువ్వు మాకు ఎల్లవేళలా శివుడవై సుమనస్కుడవై ఉండవయ్యా అని అడిగారు. శివుడవై అంటే శుభంకరుడవై, మంగళకారకుడవై, త్రిగుణాతీత స్థితిని ఇవ్వగలిగే అనుగ్రహ స్వరూపుడవై, ఇన్ని అర్థములు ఉన్నాయి దానికి. శాంతకారకుడవై ఎల్లవేళలా మాకు నువ్వు సుమనస్కుడుగా ఉండు అన్నారు. సుమనస్సు అంటే ఫేవర్గా ఉండడం అని అర్థం. మన పట్ల ఎల్లవేళలా సుముఖంగా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు సుమనస్కులు అంటారు. స్నేహితులు, దేవతలు వీరందరినీ కూడా సుమనస్కులు అని. పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే చాలు, ఆయనతో సోమనస్యం ఉంటే చాలు. మనం ప్రపంచంతో సోమనస్యం కోసం నానాయాతనలు పడుతుంటాం, కానీ పరమేశ్వరుడు మన పట్ల సుమనస్కుడైతే అన్నీ సుమనస్కం అయిపోతాయి. ఎందుకంటే విశ్వమూలం ఆయన, ఆయన మన వైపు ఉంటే విశ్వమే మన వైపు ఉంటుంది, అది కీలకం అన్నమాట. అందుకు శివోన సుమనాభవ అని కోరుకుని సాధనలో, నిన్ను చేరే సాధనలో, నీకు నాకు ఉన్న అనుబంధంలో ఏ ప్రతికూల శక్తులున్నాయో అవే శత్రువులు, వాటి ఎడలాని ఆయుధాలని ప్రయోగించి వాటిని దూరం చేయవయ్యా అని ప్రార్థించారు. ద్వితీయోనువాకంలో నమో హిరణ్య భాగవే సేనాన్యే దిశాంచ పతయే నమః అని ఆదిత్య స్వరూపుడై సర్వాభీష్ట ప్రదాయకుడై ఉన్నటువంటి రుద్రుడు దిక్కులకు దిక్కు అని చెప్పుకుని దిక్పాలకులకు కూడా నాయకుడైన పరమేశ్వరుడు అని అటు తర్వాత నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః. ఈ మంత్రంలో వృక్షముల రూపంతో ఉన్నటువంటి వాడు, అది కూడా హరికేశేభ్య, ఆకుపచ్చని పత్రములే కేశములుగా ఉన్నటువంటి వృక్షాదుల రూపములతో ఉన్నవాడని, దీనికి లౌకికంగా వృక్షములు దేవతాస్వరూపములని భావించడం, రుద్రతేజం విశ్వమంతా వ్యాపించి ఉంది గనక వృక్షాదు ఆ విధంగా దర్శించడం ఒకటి చెప్పుకున్నాం. అలాగే మన జీవితం అనేటువంటి వృక్షము సంసార రూప వృక్షము.
3: ఓం నమ శివాయ. డియర్ యూజర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్, వి ఆర్ వెరీ మచ్ డిలైటెడ్ టు లెట్ యు ఆల్ నో దట్ డ్యూ టు ద షవర్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ అల్మైటీ లార్డ్ శివ అండ్ ది కంటిన్యూస్ సపోర్ట్ ఫ్రమ్ ఎస్టీమ్డ్ యూజర్స్ లైక్ యూ, అవర్ శైవం డాట్ ఆర్ వెబ్సైట్ హ్యాడ్ పాస్డ్ 26 సక్సెస్ఫుల్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ శైవం, అండ్ ఇట్ ఈస్ ఆల్ సెట్ టు సస్టైన్ ద సేమ్ విత్ లాట్ మోర్ న్యూ ఫీచర్స్ ఇన్ ద ఫోర్త్ కమింగ్ ఇయర్స్ యాజ్ వెల్. యాడింగ్ టు దట్, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
1: గ్రామవాసులు అరణ్యవాసులు చాలా వేదన పడుతుంటారు, కానీ అక్కడ నగరవాసి అయినటువంటి ఆ చక్రవర్తి అందరినీ ఆదుకుంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఈ కవిత్వం వినిపించు. ఆయన మంచి కవిత్వం వింటే 1000 మాడలిస్తాట. అది ఇచ్చిన వెంటనే ఆ వచ్చిన ధనంతో నువ్వు అన్ని సంపదలు తీసుకుని వచ్చి ఈ కరవు బాధ కాస్త గట్టెక్కవచ్చు అని మంచి పద్యాన్ని ఇచ్చాట. ఇది చదివిన మెచ్చి 1000 మాటల ముడిపిచ్చు వెచ్చంబున కొదవు, నీవు నివ్వగ నవ్వక బ్రతుకం గలవాడవు, అంతట కరముందీరు జగంబున కృతహర్షంబుగ వర్షంబు కురియగలదు. కొంతకాలానికి ఎలాగూ వర్షం వస్తుంది, ఆ కొద్ది కాలం గడిచిపోతుందిలే. అంటే అనివార్యమైన కాలంలో కొంత కరవు ఇలాంటివి వచ్చినప్పుడు భరించక తప్పదు. మళ్ళీ కాలం గ్రహగతులు మారగానే మళ్ళీ యథాప్రకారం సర్దుకుంటుంది. అప్పటి వరకు నీకు అది ఆధారమవుతుంది. వెళ్ళమని ఒక చక్కని పద్యం రాసి ఇచ్చేట. ఎవరు? అక్షరాలన్నిటికీ ఆది అయినటువంటి ఓంకార స్వరూపుడైన శివుడు పద్యం రాసిచ్చాడు. చూశారా? తత్పాదాంబుజ నూపురోద్భవ రవః శబ్దార్థ వాక్యాత్మకం అని చెప్పారు. సకల విద్యలు ఆ స్వామి నుండి వచ్చినటువంటివి. ఈశాన సర్వ విద్యానాం కదా, అటువంటి సర్వ విద్యాధిపతి అయిన పరమేశ్వరుడు కవిత్వం రాసిచ్చాట. ఈ కవిత్వం పట్టుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు. 1000 మాటలు వస్తాయి కదా అని కవి వచ్చాడు అనగానే గొప్ప గౌరవం ఆ రోజుల్లో ఉండేదనమాట. దానితో రాజుగారు లోపలికి పిలిపించారు. ఇటువైపు శంఖఫలకం మీద కూర్చుని ఉన్నారు 12 మహాకవులు. ఈయన వచ్చాడు. సరే ఏంటంటే కవిత్వం రాసుకొచ్చానన్నాడు ఈయన. సరే వినిపించమన్నాడు. శివుడిచ్చిన కవిత్వం కనుక చాలా ధీరంగా చెప్పాట ఆయన కవిత్వాన్ని. ఆ కవిత్వం విన్న వెంటనే అందులోంచి నవ్వుతూ లేచాట ఒక కవి. అతడు ఆ కవి మండలానికి ఆస్థాన కవి వంటి వాడు. అతడి పేరు నత్కీరుడు అని. ఆయన లేచాడు వెంటనే. లేచి అందులో ఒక మాట ఉందిట, అదేమిటంటే సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ గంధంబు అని ఉన్నది. అంటే ఒక స్త్రీని వర్ణిస్తున్నాడు అందులో. ఆ స్త్రీ వర్ణంలో ఆమె యొక్క కురులు సహజ గంధము అన్నాడు. కురులు అంటే కేశములు. ఆ కేశములు సహజ సువాసనతో ప్రకాశిస్తున్నాయని ఒక వర్ణన ఉంది అందులో. ఈ వర్ణన విని అందరూ తలూపారు. కానీ నత్కీరుడనే కవి మహాపండితుడు, పైగా పాండిత్యపు అహంకారం బాగా ఉన్నటువంటి వాడు. పండితులు రెండు రకాలు. ఎక్కడ గుణం కనబడుతుందా అని వెతికి ఆనందించేవాళ్ళు కొందరు. ఎంత గుణవంతమైన కవిత్వం వినిపించినా ఎక్కడ లోపం ఉంటుందా వెతికి వెక్కిరిద్దామని తొందరపడేవాళ్ళు కొందరు. ఈ నత్కీరుడు అటువంటి వాడు. నత్కీరుడు ఉండగా దక్షిణాపథంలో కవులందరికీ గుండె దిగులు పట్టుకుందిట. ఎందుకంటే ఎవడు వెళ్ళినా వాడిని అవమానించి పంపడం అతని యొక్క పని. ఎందుకంటే పాండిత్యపు అహంకారం అటువంటిది. ఈయన ఈ కవిత్వం వినిపించిన వెంటనే లేచి నవ్వాడు. నవ్వగానే ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు పాండ్యరాజు. ఇది ఒక పనికిమాలిన కవిత్వం అన్నట్ట. ఏమిటి పనికిమాలిన కవిత్వం అంటే, లోకం నవ్వుకోదా చెప్పు. ఏమంటున్నాడు అతను? పూనుకొని సహజగంధము వేనలకిన్ గలదటన్న వేయు తెరగులన్. ఎన్ని విధాల వర్ణించినా కేశాలకి ఎక్కడైనా సహజగంధం ఉంటుందా అన్నాడు. గంధం అంటే వాసన. కేశాలు సహజంగా వాసన వేస్తున్నాయి, సువాసన జల్లు వెదజల్లుతున్నాయంటే కేశాలకి ఎక్కడైనా సహజ సువాసన ఉండదు. దానికి స్నానాదులు చేసి కురులారబెట్టి సాంబ్రాణి మొదలైన ధూపాలు వేస్తే కాసేపు ఉంటుంది. లేక ఏదైనా పరిమళాలు వెదజల్లేటటువంటి వాటితో ఇప్పుడు వస్తున్నాయి అనేక రకాలు, అవి చేసినా సరే సుగంధం ఉంటుంది. కానీ సహజ సుగంధం ఎక్కడుంటుందయ్యా? ఇది కవితా సమయానికి తప్పు అన్నాడు. కవితా సమయాలు కొన్ని ఉంటే సందర్భం చూసుకోవాలి. తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున కొప్పు కాదు, నీ విప్పగిదిన్ రచింపదగునే అన విప్రుడు చిన్నబోయి. ఏదో శివుడిచ్చిన కవిత్వం కనుక తిరుగులేదు అనుకుని వచ్చేసాడు, కానీ దీనికి సమాధానం చెప్పే శక్తి మనవాడి దగ్గర ఎక్కడుంది? ఆయన ఇచ్చాడు కవిత్వం, ఈయన తెచ్చుకున్నాడు చదివేశాడు, సమాధానం చెప్పే పాండిత్యం ఉంటేనా? వెంటనే అన్నట్ట, నాక పరమేశ్వరుండు వసుధాదిపుపై రచయించి ఇచ్చినాడు, ఒప్పును తప్పు నేనెరుగ ఉత్తములారా అటంచు క్రమ్మరన్. నాకు ఒప్పులు తెలియదు తప్పు తెలియదు, ఏదో ఆకలి బాధ ఓర్వలేక స్వామితో, స్వామి నీకు నివేదన చేయడానికి ఏమీ లేదంటే కవిత్వం రాసిచ్చాడు, అది పట్టుకొచ్చి చదివాను, ఒప్పు తప్పు నాకు తెలియదు, నన్ను క్షమించండి అని వెళ్ళిపోయట. వెళ్ళడం వెళ్ళడం ఒకవైపు అవమానం, నిండు సభలో అవమానం జరిగింది. ఆ వేదన తట్టుకోలేక తిన్నగా శివుడి దగ్గరికి వెళ్ళి తలుపులు తెరిచి, ఎంత పని చేసేవయ్యా, దీనికన్నా కరువు బాధే బాగుంది నాకు అన్నాడు. ఎందుకంటే నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు చెడితి, అక్కడికి వెళ్ళి సిగ్గంతా చెడిపోయింది నాకు అని పార్వతీశు వంక కనుగొని అతని పద్యం అతనికి అప్పగించే, ఆయన పద్యానికి ఇచ్చేసట. అయినా నువ్వు కవిత్వం రాసేవంటే ఏ తప్పు లేదనుకున్నాను, ఎందుకంటే సర్వజ్ఞత్వము బహుముఖ నిర్వాహక శక్తి గణము నీకు కలుగగా శర్వ, నిన్ను నమ్మి పౌరుషగర్వము పోనాడుకుంటి కటకట సభలో. నువ్వు సర్వజ్ఞుడివని అనేక విధములైనటువంటి ప్రతిభ నీకుందని తెలుసుకుని నేను సభకు పోతే నాకున్న పౌరుషం కాస్త పోయిందే, నాకున్న ఈ పురుషకారం కాస్త నశించిపోయింది. అయినప్పటికీ నాకు ఒక పాఠం తెలిసి వచ్చిందిలే, తనకు తెలిసిన విద్య తాను చెప్పడం మంచిది, కానీ ఎవడి విద్య మీదో ఆధారపడి చలామణైపోదామనుకుంటే అది ఎంత అప్రతిష్టో నాకు తెలిసి వచ్చింది. తానెరిగిన విద్య రూపాస్థానములో నెరప కీర్తి సమకూరం గాని కాక ఏ నరునకు పరవిద్యాధీనత భూపాల సభల తేజము గలదే. పరవిద్యల యందు ఆధారపడ్డం వల్ల భూపాల సభల్లో తేజస్సు ఉంటుందా చెప్పు. నీ మాట నమ్మిపోయిన నా మోసము చెప్పలేలా, నత్కీరుని చేనే మాట పడ్డ దుఃఖము క్షమవ్యధ కొలది కాదు సద్భక్తినిధి. నేను నత్కీరుడు అన్న మాటలకి పడ్డ వేదన కరువు బాధ కన్నా ఎక్కువగా ఉంది. ఆయన నిన్ననడం ఎందుకు, నత్కీరుని అనడం ఎందుకు, నా దురదృష్టం అలా ఉందన్నట్ట. నా భాగ్యం విటిలుండగా తుది నిన్ను నత్కీరు నిందూరగా ఏ భావ్యంబు, ఇక చాలు ఈ కరవు చేయి ఇట్లయితే, ఎందైనా గాని భైక్షంబున కుక్షి బ్రోచుకుని దీనిని తీర్చినే వత్తు దేవా భద్రంబగు నీకు నన్ననుపవే. సరేలే, నిన్ననేం ప్రయోజనం ఉంది, నా దౌర్భాగ్యం అలా ఉంది, నన్ను పంపిస్తావా? ఎక్కడో తిరిగి తిరిగి కడుపు నింపుకుని కరువు తీరిన తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వచ్చి సేవ చేసుకుంటాను, అనుమతిస్తావా అనగానే మళ్ళీ శివుడు వచ్చేట. ఎవడయ్యా నిన్న అలా అన్నది? కటకట అన్నత్కీరుండట కవితయు తప్పుపట్టెనట, అటు పదమా ఎటువలనో తెలిసేదేమో. తప్పుపట్టాడా నత్కీరుడా, ఎక్కడ తప్పుపట్టాడో చూద్దాం పద, నేను వస్తానన్నట్ట. వెంటనే నిటలాక్షుడు వచ్చి ఆయన ఈయనతో పాటు వచ్చాడు. ఆ రావడం ఎలా వచ్చాడు, మంచి కవిగారి వేషం వేసుకొచ్చాడు ఈయనతో పాటు. ఆ రావడం సభలోకి వస్తేనే ఆ వస్తువు ఉన్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి అని శివుడికి తెలియకపోయినా సాంభవ తేజం దాక్కోదు కదా, అది వెళ్ళి విరుస్తోంది, అది చూసి అందరూ అప్రతిభులై చూస్తున్నారు. ఈ బ్రాహ్మణుడు భుజం మీద చేయి వేసుకొచ్చి, ఏమిటి నేను కవిత్వం రాసి ఈయన చేత పంపిస్తే దానిలో తప్పుపట్టేట, ఎవడా నత్కీరుడు అన్నాడు. ఈ రాజన్యుని మీద నేను సాహిత్య స్ఫురన్మాధురి చారుప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు వాటించి, ఎవడో అసూయతో నత్కీరుండు ఊరక తప్పు పట్టినట, ఏది లక్షణంబో అలంకారమో పదబంధమో రసమో చక్కంజెపుడి తప్పినన్. చెప్పండి ఎందులో ఎందులో తప్పొచ్చింది, లక్షణంలో తప్పొచ్చిందా, అలంకారంలో తప్పొచ్చిందా, పదబంధంలో తప్పొచ్చిందా, రసం చెడిందా, ఎక్కడొచ్చింది తప్పు? వెంటనే నత్కీరుడు లేచెట్ట, నత్కీరుడు మునపటి వలె తప్పటన్నా, అది తప్పేనయ్యా, లేకపోతే కేశపాశాలకి సహజ గంధం ఉంటుందా అంటే ఆలోచించాడు, ఎందుకుండదయ్యా, గిరితనయా ఘనక చభారంబు సహజ గంధంబు, నాకు తెలిసిన ఆడామొక్కరు, ఆమె కురులు ఎప్పుడు సహజ గంధములే అన్నాడు. ఎవరామె? గిరితనయా ఆ తల్లి జగదంబిక, ఆ అమ్మ చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచా అన్నారు. ఆ తల్లి యొక్క కురులలో ఎల్లవేళలా చంపకము అశోకము సౌగంధికము మొదలైన దివ్య కుసుమాలు ఉంటాయట. ఎందుకుంటాయి అంటే అమ్మవారు కురులకు సువాసనలు ఇవ్వడానికి కాదు, అమ్మవారు కురుల సువాసన అవి పొందుదామని ఉంటాయట అక్కడ. అటువంటివి అమ్మవారి యొక్క కురులు, అంత దివ్య పరిమళం సహజగంధంగా ఉంటుంది. కనుక నేను రచించాను అన్నాడు ఆయన. పాప ఆయనకు తెలిసిన ఆవిడ ఆవిడే కదా, కనుక అందుకు అదే రాశాడు. పరిచయం ఉన్న వస్తువే రాస్తాడు ఏ కవి అయినా. అది రాస్తే బాగుందయ్యా, అమ్మవారికుంది, ఇంకెవడో దేవుడికుంది అని అవన్నీ తీసుకొచ్చి కవిత్వంలో పెడతావు నువ్వు. అవన్నీ ఊహలు కల్పనలు, వాటిలోనే ఉంచాలి. అవి తీసుకొచ్చి వాస్తవ కవిత్వంలో పెడతావా? అగజకునైనంతగు ఇలా మగువులకంతగదు మాను మత్సరమింకన్ గగన ప్రసూన వాదము జగతిం ప్రత్యక్షమునకు సరియనదుగునే వీని వాదించాడు. గగన కుసుమం అంటాం, ఆకాశంలో కుసుమ అది ఉండనే ఉండదు, అది ఇలలో ఉంది అనడం ఎంత తప్పు. అలాగే అగజకుంటుంది అనేది గగన కుసుమం లాంటిది, ఆ మాట తీసుకొచ్చి కవిత్వంలో పెడితే సరిపోతుందా అని అన్నట్ట. నిజంగా లాజిక్ ఉంది ఇందులో, హేతు ఉంది, కావ్యపరమైనటువంటి లక్షణం ఉంది, ఎన్ని ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నప్పటికీ ఉండకూడనిది మాత్సర్యం, అది కూడా ఉంది పక్కన. దానితో అంటున్నాడు శివుణ్ణి, లూలామాలపు మాటలు చాలు అని అలిగి నేనెవన్నో తెలియకలా అంటున్నాడు, నేనెవన్నో చూపించాలని ఒక్కసారి నత్కీరుడికి మాత్రమే కనిపించేలాగా ఫాలనేత్రాన్ని చూపించట. ఫాలనేత్రం నిజంబగు రూపంబు ఆలోన తెలుపవలెనని నీలగ్రీవండు నిటల నేత్రము చూపాను. వెంటనే నీటల నేత్రం చూసిన వెంటనే శంకరా అని కాళ్ళ మీద పడిపోవాలి. కానీ కవిత్వ అహంకారం ఎటువంటిదంటే ఎదురుగా శివుడొచ్చినా గమనించనివ్వలేదు. దానితో అన్నట్ట, తల చుట్టువార కన్నులు కలిగినను పద్యంబు తప్పు. నుదుటి మీద ఎందుకయ్యా, నీ తల చుట్టూ కన్నులు పెట్టుకుని పద్యం తప్పే అన్నట్ట. కాదన వశమే వలదిచ్చట నీ మాయా వెలసనములు పనికిరావు విడువుము. ఈ మాయలు మంత్రాలు నా దగ్గర పనికిరావు, కవిత్వం తప్పే అన్నట్ట. వెంటనే శపించన్ ప్రతిభాషల కుపితుండే రుద్రుడితని కుష్ఠవ్యాధిని తప్పింపు మనుచువానికి. నాతో వాదన చేస్తావా, నువ్వు కుష్ఠవ్యాధితో తప్పిస్తావని శివుడు చెప్పించట. అప్పుడు వెంటనే వణికిపోయాడు గజగజ, వణికిపోయి స్వామి ద్రోహము చేసి తిని, ద్రోహం చేశానయ్యా స్వామి, తెలుపవే శాపాంతము ఉజ్జత్కృపాధమా నాకు. స్వామి ద్రోహం చేశానయ్యా, శాపం పోయే మార్గం చెప్పవయ్యా, నువ్వు దయామయుడివి కనుక వెంటనే క్షమించి శాపం పోయే మార్గం చెప్పించు అనుచు పాదాబ్జంబుల మీద పడ్డా. పాదాల మీద పడిన వెంటనే దయాళువైన ఆ భక్తరక్షా మందారుడు శాంతి పొంది అని అన్ కైలాస శైలంబు కంటే మానుం పదం. నువ్వు కైలాస శైలాన్ని చూస్తే, కైలాస పర్వతాన్ని కానీ దర్శనం చేస్తే ఈ శాపం పోతుంది అని చెప్పి అంతర్ధానమైపెట్టి శివుడు. అప్పుడు కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం చాలా ఉంది. కవిత్వం, పాండిత్యం, ప్రతిభ, ఏదో ఒక విద్య మనకుంటుంది. సంగీతం అనండి, సాహిత్యం అనండి, కళ అనండి, ప్రతివాడు కొందరు కళాపరంగా ఒక ప్రతిభ ఉంటే మరొకరికి మరొక పరంగా ప్రతిభ ఉంటుంది. ఎవరి ప్రతిభ వారిది, భగవంతుడు వారు బ్రతకడానికి కావలసిన ప్రతిభ ప్రతివాడికి ఇస్తాడు, దానితో వాడు బ్రతుకుతాడు. ఇందులో ఎక్కువ తక్కువ రాణింపులు అనేది వాడి యొక్క యోగం మీద బట్టి ఉంటుంది. ఆ యోగం బట్టి ఇచ్చేవాడెవడు? పరమేశ్వరుడే ఇస్తాడు. ఒక అక్షరశక్తి కానీ, నాదశక్తి కానీ ఇవన్నీ ఎవరివి? ఆయనవి, ఆయన నుంచి వచ్చినవి. అలాగే ఆయన ఇచ్చిన విద్యలు. ఈ విద్యలు వచ్చినప్పుడు వినయంతో స్వీకరించాలి, ఎదురువారిని గౌరవించడం నేర్చుకోవాలి. అంతేగాని తనది అనే మమైకం చెందిపోయి అహంకారం, పాండిత్యాభిమానం పెంచుకుంటే అది వాణ్ణే పతనం చేస్తుంది. ఇది మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఇప్పుడేమిటెప్పుడు కనిపిస్తూ ఉంటుంది. నిజానికి భర్తృహరి చాలా బాధపడతాడు, బోద్ధారో మత్సరగ్రస్తాహ ప్రభవ స్మయదూషితాహ అజ్ఞానోపహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అన్నాడు ఆయన. భర్తృహరి సుభాషితాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోతాయి. అలాంటి సుభాషితాలు రచించాడు ఆయన. ఇప్పటికీ కూడా అంత ఎటర్నల్ వాల్యూస్తో హ్యూమన్ నేచర్ని చెప్పిన సుభాషితాలు లేవు. అంత గొప్ప సుభాషితాలు ఇచ్చాడు భర్తృహరి. పాపం ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియలేండి, కానీ ఏ కాలానికైనా సరిపోయే గొప్ప మాటలు చెప్పినవాడు భర్తృహరి. ఆయన మొదట ఒక మాట చెప్తాడు, ఏమిటంటే మంచి సుభాషితం నా నుంచి వస్తోంది, కానీ చెప్దామంటే ఎవరు వింటారు అంటారు. పండితుడికి అర్థమవుతుందంటే పండితులు వినరు, వినిపించుకోరు, ఎందుకంటే మాత్సర్యం, అసూయ. కాబట్టి వాళ్ళు మంచి మాట చెప్పినా తప్పులు వెతకడమే పరమార్థంగా పెట్టుకుంటారు, కనుక పండితులు వినరు. పోనీ ప్రభువులు వింటారా అంటే వాళ్ళకి ఎన్ని మతాలున్నాయో అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కష్టం, ఇంక వింటారా. ఇక ప్రజల అంటే సగానికి సగం అజ్ఞులు, అజ్ఞాన బాహుళ్యం ఈ ప్రపంచం. వాళ్ళ దగ్గర కొంచెం లోతైన విషయం చెప్పగానే వాళ్ళకి తలనొప్పి వచ్చి వాళ్ళు లేచిపోతారు. ఇంక నేనేం చెప్పేది, జీర్ణమంగే సుభాషితం, నాలోనే జీర్ణమైపోతుంది సుభాషితం అన్నాడు. ఆ వేదన అర్థం చేసుకోవాలి, ఎంత చెప్తున్నాడు చూడండి. ఇందులో బోద్ధారో మత్సర గ్రస్తాహ గొప్ప మాట చెప్పాడు, పండితుల దగ్గర మాత్సర్యం ఉంటుంది. కవిత అహంకారం, సరే ఇతడు చెప్పిన దానిలో తప్పేమీ లేదు, నిజానికి తార్కికంగా ఉంది. కానీ ఎంత తర్కమైనా ఎంత కవితా లక్షణమైనా కూడా లోకానికి సంబంధించింది. కానీ లోకేశ్వరుడు ఎదురుగా కనబడ్డాక ఈ కవిత్వాలు, ఈ వాదనలు, ఈ పాండిత్యాలు, ఈ ప్రతిభలు ఇవి చెల్లవు. అక్కడ కూడా పాండిత్యం పట్టుకున్నాము అంటే అది ఎటువంటిది అంటే, హృదయం దర్శించకుండా, ఆత్మతత్వం తెలియకుండా బ్రతికే దేహభ్రాంతితో బ్రతికే అజ్ఞానం లాంటిది అది కూడా. అందుకే పరమాత్మ కనబడ్డా కవిత్వాహంకారం వదలలేదు, అది ఇతను చేసినటువంటి తప్పు. ఆ స్వామి దగ్గరకు వచ్చేటప్పుడు, స్వామి కవిత్వంలో ఉండే గొప్పతనం కన్నా గొప్పవాడు నువ్వు, అటువంటి నువ్వు కనబడగానే వెంటనే శరణవేడి నీ చరణాల మీద పడే బదులు అహంకరించి నీతోనే వాదన చేశానే భగవంతుడితో ప్రతివాదమా, అందులో ఈశాన సర్వ విజ్ఞానమైనటువంటి పరమాత్మతో, అందుకు నువ్వు అతడిని ఆదుకోవడానికి కవిత్వం రాయలేదయ్యా, నాకు పాఠం చెప్పడానికి కవిత్వం నెపంతో నువ్వు పనింతా చేసావు అనుకున్నాడు. కనుక ఆ కరవుతో ఉన్నటువంటి ఆ పేద బ్రాహ్మణ మీద నువ్వు దయ కాదు, నా మీద దయో ఆగ్రహమో, మొత్తం మీద నాకున్నటువంటి అహంకారం మీద మొట్టుగా వేయడానికి నువ్వు ఈ పని చేసావని ఇప్పుడు తెలిసింది అని అప్పుడు వాదన వేదన మొదలయ్యింది అతడిలో. ఆ వేదనతో అంటున్నాడు, నిజమే, ఆ స్వామి ముందు ఏ కవిత్వం నిలుస్తుంది చెప్పండి. అందుకే దుర్జటి గారు అంటారు, ఎలీలన్నుతి ఇంప నేర్తు ఉపమోత్ప్రేక్షా ధ్వని వ్యంగ్య శబ్దార్థాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపము చాలుంచాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపరుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర. మా కవులకు సిగ్గులేదయ్యా అన్నాడు వెంటనే దుర్జటి. ఇంత కవిత్వం రాసిన ఆయన, ఎందుకంటే నిన్ను వర్ణిద్దామని ఉపమలు, ఉత్ప్రేక్షలు, ఇవన్నీ అలంకారాలు, శబ్దాలు, అర్థాలు ఇవన్నీ తీసుకుని కూర్చి ఆహా ఏం కవిత్వం రాసామని మాకు మేము భుజాలు తెచ్చుకుంటాం. కానీ ఈ ఉపమలకి, ఈ అలంకారాలకి, ఈ శబ్దాలకి, ఈ అర్థాలకి అందనటువంటి వాడు ఉంది. చాలుం చాలు కవిత్వములు నిలుచునే సత్యంబు వర్ణించుచో. సత్యం దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాటలన్నీ మోగబోతాయే, మాటలన్నీ మోగబోయే మహామౌనం ఆ సత్యం. ఆ సత్యం దక్షిణామూర్తికి తెలుసు, మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అలాంటి మౌనవ్యాఖ్యతో కూడుకున్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఎదురుగా నిలబడితే ఈ కవితాశక్తి అంతా ఎవరి వల్ల వచ్చిందో ఆయనే ఎదురుగా ఉంటే సర్వ అహంకారములు విసర్జించి, పైగా అని చెప్తున్నది ఏమిటి, అమ్మ యొక్క సౌందర్యాన్ని స్ఫురింపజేశాడు, అప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుని ఆయన చరణాల మీద వాలాలి. అది లేకుండా మూడో కన్ను చూపించాడు అంటే జ్ఞానంతో ఆలోచించవయ్యా అని చెప్తున్నాడు. ఇన్ని చెప్పినా నేను గమనించకుండా ఈ కవిత్వం అనే అహంకారం, అంటే నాకు వచ్చిన ఒక విద్యతో నేను పొసెసివ్నెస్, అది నేను అని మమేకం చెందిపోయి ఆ అహంకారంతో ప్రవర్తించాను, ఎంత పనిచేశాను నేను అని బాధపడ్డాడు. అసలు విద్యలన్నీ స్వామి నుంచే వచ్చాయి. వృత్తాంతంబునయందు త్వధ్వనిత భేరిన్ పుట్టె శబ్దాగమంబు అత్తర్కాగమముద్భవించే భవదీయ అంబుకృతి వేదముల్ తత్తత్సంభవముల్ శివ ఉపనిషత్వం వందే నీమేను విద్యాత్తాకారుని నిన్ను వంద నా కవిత కౌనా నిన్ను విశ్వేశ్వరా అంటారు విశ్వనాథవారు. ఓ స్వామి, నువ్వు వృత్తాంతంలో నీ ఢక్కని వాయిస్తే అక్షరాలన్నీ ఉద్భవించాయి, నీ శంఖధ్వని నుంచి సర్వనాదములు ఉద్భవించాయి, సంగీతములు, శాస్త్రములు, అక్షరములు అన్నీ కూడా నీ నుంచే వచ్చాయి, ఇంకా నిన్ను నేను వర్ణించగలనా అంటారు విశ్వనాథవారు. అటువంటి ఆ శబ్ద మూలస్వరూపుడైన పరమాత్మే వస్తే ఇటువంటి విద్యాహంకారం పెట్టుకుని ఎంత గతి తెచ్చుకున్నాను అని బాధపడుతున్నాడు. అంటే భగవత్ స్పృహ లేనటువంటి కవిత్వం దేనికి పనికిరానిది అని తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, తాత్విక స్పృహ, పరమాత్మ యొక్క స్పృహ లేనటువంటి కవిత్వం దేనికి పనికిరాదు. అదే దుర్జటి గారు చెప్పినటువంటి మాట. అందుకే చదువుల గురించి చెప్తూ, ఏమిటయ్యా చదువులు అంటే, బోధావిర్భూత నినాదములు చదువులయ్యా కావు అని చెప్పాడు. ఇవా విద్యలు. విద్య అంటే ఏమిటి, విశ్వేశ్వరుణ్ణి తెలియజేసేదే విద్య. ఆయనే ఎదురుగా వస్తే ఆయన గుర్తించకపోయినప్పుడు ఇంకెందుకు ఈ విద్య. కనుక కవిత్వం భగవంతుడికి అర్చించే కుసుమంగా పనికిరావాలి తప్ప ఆయన్నే గుర్తించని అహంకారంగా మారకూడదు. అది ఇక్కడ మనకు చెప్తున్న పాఠం. అందువల్ల వేదన పడుతున్నాడు ఆయన. ఆ వేదనతో ఈ కవితాభిమానము వహించి తినేటికి, ఈ మాట చాలా గొప్పది, ఈ కవితాభిమానం నాకెందుకయ్యా అన్నాడు. అభిమానము అంటే దాని మీద ఒక తీవ్రమైనటువంటి గర్వం ఏర్పరచుకుని ఉండడాన్ని అభిమానము అంటారు. మనకు అనేక అభిమానులు ఉన్నాయి. దేహాభిమానము అంటా, దేహాభిమానం అంటే దేహమే నేను, దేహంతో మమైకమైపోయి దానికోసం చేయడానికి చేయడం దేహాభిమానం. ఇవన్నీ కూడా మదానికి పనికొస్తాయి. విద్య, యవ్వనము, ధనము, అధికారము, ఈ నాలుగు ఉన్నాయే, ఈ నాలుగు ఒక మనిషిని ఉన్నతంగా చేర్చుతాయట, ఆ నాలుగే పతనం కూడా చేస్తాయట. ఎందుకంటే మదానికి హేతువులుటి ఈ నాలుగు కూడా, విద్యామదం, ధనమదం, యవ్వన మదం, అధికార మదం, ఈ నాలుగు ఉంటాయి. విద్య వల్ల మదం పెరుగుతుంది. అంటే ఏది కూడా మనల్ని మత్తెక్కించకూడదు, మనల్ని మనం మర్చిపోయేటట్లు చేయకూడదు. అది కేవలం మనల్ని మనం గుర్తించుకునేటట్టు పనికి రావాలి. అవన్నీ కూడా అవి లేకుండా మనల్ని మనం మర్చిపోయేటట్టు చేయడమే మదం. అంటే మదం నుంచే మత్తు వచ్చింది. సత్యాన్ని విస్మరించేటట్టు చేయడాన్నే మదం అంటారు. విద్య ఒక మదాన్ని ఇస్తుంది, ధనం ఒక మదాన్ని ఇస్తుంది. ఎంతమంది పండితులు ఎందరెందరు మహాత్ముని చులకన చేయడం మనం చూడట్లేదు. ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన ఘట్టం నా కంటపడింది, ఆశ్చర్యకరమైన ఘట్టం. అదేమిటంటే, ఇక్కడికి దగ్గరలో ఒక ఊరిలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేస్తూ ఉంటే వచ్చి నాలుగు మాట్లాడమని అన్నారు. అమ్మవారికి దర్శనం చేసుకుని నాలుగు మాటలతో అర్చన చేసుకోవచ్చు అని వెళితే అక్కడ ఒక పుస్తకావిష్కరణ జరిగింది. ఆ పుస్తకం రచించిన కవి వేదికెక్కారు. ఆయన వెంటనే చెప్తున్నాడు, ఇటువంటి కవి ఇంతవరకు ఈ ప్రపంచంలో పుట్టలేదు, ఇక మీద పుట్టబోడు అన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడా అనుకుని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఆయన గురించి చెప్పుకుంటున్నాడండి అన్నాడు. ఇది ప్రత్యక్షంగా జరిగింది, ఇందులో అతిశయోక్తి లేవు. అతడు మొత్తం అరగంట మాట్లాడాడు, అందులో 5 నిమిషాలు తన 3 పద్యాలు చదివాడు, మిగిలిన 25 నిమిషాలు ఆయన చెప్పింది ఒకటే, ఇటువంటి వాడు పుట్టలేదు ఇక పుట్టబోడు, నభూతో నభవిష్యత్ అనే మాట సుమారు 10 మార్లు వాడాడు. ఇంతవరకు ఎంతకాలం జరిగిపోయింది, ఈ కాలంలో కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతి చెందరే, ఎందరందరు పుట్టిపోయారు, రాజులు పోయారు, రాజ్యాలు పోయే, కవులు పోయే, కళలు పోయే, ఎక్కడికి పోయే, ఆ అనంతకాల గర్భంలో కలిసిపోయే, కాలకాలుని యొక్క కాలి గజ్జల గలం గలలలో లయమైపోయేవన్నీ ఏం మిగులున్నాయి. కాలం కబళించుతుంది కనుక ఇవి చూసి అహంకరించడం ఎంత వెళ్ళిపోవలసిందే. కాలం తినేస్తుంది. తథక్యం తథక్యం తథక్యం తథక్యం, తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి, ఏవి మిగలవు, మిగిలిపోతాయి అనుకుని అహంకరింత. ఇంతకాలంలో మనం చూసినదంతా గతించిన గతం అనంతం. ఆ గతంలో ఎంత చూసాం మనం, మనమే గొప్ప అనుకోవడానికి. ఇది గమనించితే ఈ అహంకారం ప్రతివాడిలో నిద్రాణంగా ఉంటుంది. వాడికి వాడే గొప్ప అనుకుంటాడు, నా లాంటి వాడు ఒకడు లేడు, ఇంతవరకు ఇలాంటిది పుట్టలేదు కదూ అంటాడు ఒకడు. చాలామంది ఈ నువ్వు పుట్టింది ఇప్పుడు, అనంతకాలంలో నువ్వు ఉండేది ఇంత, నీకుండే బుద్ధి ఇంత, దాంతోనే నువ్వే ప్రపంచంలో నీతోనే ప్రపంచం మొదలైనట్టు మాట్లాడుతున్నావే, ఎంత ఆశ్చర్యం. ఇంకొక భయంకరమైన మాట, అతడు రాసిందంతా చిత్రకవిత్వం. నిజానికి కవిత్వం చాలా బాగుంది, అందులో సందేహం లేదు. అంత బాగున్న కవిత్వం ఈ అహంకారం వల్ల దుర్గంధంగా అనిపించింది, అది విశేషం అనమాట. పైగా ఏం చెప్పాడు, అంత చిత్రకవిత్వం. నానా నేనని నేనని నేనన్నానా అని ఒక్క అక్షరంతో పద్యం నడపడం, లేదా 2 అక్షరంతో పద్యం నడపడం, ఒక పద్యం నిండా 32 అలంకారాలు దట్టించడం. ఇది తిక్కర గారు ఇలాంటి కవిత్వం రాయలే, పోతర గారు కూడా రాయలే, ధూర్జుడి గారు కూడా రాయలే, నేనే రాశాను అన్నాడు. ఇది కూడా వాళ్ళు ఇలాంటి కవిత్వం ఎప్పుడు రాయలేదు. ఎందుకంటే కవిత్వం అనేది ఫీట్ కాదు. ఒకడు స్కూటర్ మీద ఫీట్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు, అది చూడడానికి బాగుంటుంది కానీ డ్రైవింగ్ ఫీట్ కాదు కదా. డ్రైవింగ్ జీవితానికి అవసరమైన విషయం, ఫీటు ప్రదర్శనకు అవసరమైన విషయం, కానీ జీవితానికి అవసరమైన విషయం రాసే కవి ఎవడు ఫీట్స్ చేయటం. అందుకే ధూర్జటి, శ్రీనాథుడు, పోతన రాయలేక కాదు, రాయకూడదని రాయలేదు. చిత్రకవిత్వాన్ని వాటిని కుకవిత్వం కింద చెప్పారు. కుకవిత్వం అంటే అవన్నీ కూర్చి తన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి పనికొచ్చేది కుకవిత్వం అని. ప్రతిభ ప్రదర్శన కోసం చేయకూడదు, ఆత్మదర్శనం కోసం వినియోగించుకోవాలి. ఆ విధంగా అత్యంత వినయంగా ఉండాలి. అందుకే మహాత్ములు ఎప్పుడు అంటారు ఈ మాట, నేనెంత ఇక్కడ, పోని గతమంతా పోని వెతికాడు తన లాంటి వాడు లేడు, నా భవిష్యత్తు కూడా అట, ఇంకా ఆ తర్వాత కాలం మీద కూడా వీడు హామీ ఇచ్చేస్తున్నాడు నాలాంటి వాడు పుట్టాడని. ఇటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు తప్పదు. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం చేత సరస్వతి వస్తే ఈ అందరిది అదే మెదడు, అందరిది అదే మెదడు, అదే మాంసపు ముద్ద, అదే నరాలు. కానీ ఒకటిలో ఒక ఆలోచన, ఆ ఆలోచన రాణించి వాడు మేలు పొందుతున్నాడంటే ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఆలోచించుకోండి, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గాజు ముక్కకు చూపు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ రంధ్రానికి శ్రవణం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గొట్టానికి శబ్దం, ఎక్కడి నుంచి వస్తుంది ఈ మెదడుకు ఊహ, ఎక్కడి నుంచి వస్తుంది. ఇవన్నీ పంపించే సర్వ చైతన్య స్వరూపుడు పరమేశ్వరుడు, ఆయన నుంచి వస్తుంది అనేటటువంటి స్పృహ ఉంటే వాడంటాడు, చీ లజ్జింపరుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర, నేనెక్కడయ్యా. అందుకే విశ్వనాథ్ వారు అంటారు, ఆనందైకమయ స్వరూప భవదీయ ఐశ్వర్యము
4: ధుర్జటి శ్రీనాథుల్ కవితా సతీ కుచతటి శ్రీగంధ కస్తూరికా స్థనంబున్ పునరించిరి. ఇప్పటికి అస్మత్ స్తోత్ర పాత్రంబవై తేనెల్ త్రావిన నోటికి జలములందింపయ్య విశ్వేశ్వర. స్వామి, నిన్ను విరుతించిన వాళ్ళు ఎవరంటే ధుర్జటి, శ్రీనాథుడు మొదలైన మహాకోలందరూ స్తోత్రం చేశారు. ఇప్పుడు నేను నిన్ను స్తోత్రం చేస్తున్నానంటే తేనెలు తాగిన నోటికి నీళ్లు ఇవ్వడం లాంటిదయ్యా అని చెప్పట. ఎంత చక్కగా చెప్పారు వచ్చేసారా. అందుకే మహిమ స్తుతి చేసినటువంటి పుష్పద

0: వినయ సంపన్నుడు అయినటువంటి వాడు రచించిన కవిత్వమే యోగం అవుతుంది. ఇది ఒక కవిత్వం అని కాదు, ఏ విద్యకైనా ఇదే. అహంకారం యొక్క వాసన వేసే ఏ విద్య కూడా భగవంతుడు అందుకోడు, దానితో ఉంటే మనమే పతనమైపోతాం. అయితే నత్కీరుల్లో గొప్ప విశేషం అంటే సహజంగా శివభక్తుడు, కానీ ఆ శివభక్తిని అహంకారం ముంగేసింది. అది తొలగించడానికి, శివుడితో చార్వాక వాడిన దోషం పోవడానికి కుష్ఠవ్యాధి అనేటువంటిది అతడి పాపానికి వచ్చిన శిక్షగానే శివుడు కోపంతో వేసింది కాదు. శివుడికి ఎవ్వరి మీద కోపము ఉండదు, ప్రేమ ఉండదు, వాడి అవతల వాడి కర్మ బట్టి స్వామి యొక్క రియాక్షన్, స్వామి ఇచ్చే ఫలం ఉంటుంది. అంతే తప్ప ఆయన ఎవ్వరి మీద ఆగ్రహానుగ్రహము లేనటువంటి వాడు, నిర్మలుడు, తటస్థుడు, పరమ కారుణికుడు అయినటువంటి వాడు. ఆ విషయం ఇప్పుడు అర్థమైంది అతనికి, ఎందుకంటే అన్నీ అనుకూలించినప్పుడు అందరూ గొప్పవాళ్లే. ఒక్కొక్కటి దేహం అంటూ ఉంటే కదా ఇంత వచ్చింది. ఆ దేహం అనేది ఎటువంటిదో తెలుసుకోవాలి, దేహం యొక్క లక్షణం ఏంటో తెలిస్తే తర్వాత కవిత్వం కాకరకాయను. అందువల్లనే ముందు కుష్ఠవ్యాధి అంటే కాన్సన్ట్రేషన్ దేహం మీద వెళ్ళి ఈ దేహం ఎంత ఇచ్చాడు భగవంతుడు, అలాంటి అదే ఇప్పుడు పాడైపోయే స్థితికి వచ్చింది అనే భావన రావాలి. అయినా దయామయుడు కనుక కైలాసం దానికి కైలాస పర్వతాన్ని చూస్తే పోతుందని చెప్పాడు విమోచనం. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఈ కవితాభిమానము వహించి తినేటికి శంఖపీఠిపై ఆ కవులున్న ఎట్లు వసయింపక, మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు కదా, వాళ్ళలా నేనెందుకు కూర్చోలేదు, అప్పుడు ఏదో నేనే మేధావనైనట్టు లేచి నిల్చున్నా. దానివల్ల ఏమైంది, దేవినితోడ ఏల చర్వాకమునర్చితి కడుభరంబగు కుష్ఠరుజా విషాదమేనే కరణిన్ ధరింతు ఇక ఎన్నడు చూచెద వెండి గుబ్బలిని. వెండి గుబ్బలి అంటే వెండి కొండ అయినటువంటి కైలాసాన్ని ఎప్పుడు చూస్తాను, ఎక్కడ మానసరోవరం, ఎక్కడ హిమవత్ పర్వతం, అక్కడ దాకా ఈ మధుర నుంచి నేను బయలుదేరి వెళ్ళాలంటే ఎంతకాలం, ఎన్ని మహానదుల్వనములెన్ని గిరీంద్రములెన్ని బోయవీళ్ళెన్ని మృగంబులెన్ని జనహీనములైన పథంబులెన్ని నేనిన్నియుదాట ఏకరణి ఈశ్వరు శైలము చూడబోయేదని కన్నది కాదు విన్నయది గాని సదాశివా ఎని చేయుదు. ఎన్ని దాటి వెళ్ళాలయ్యా, ఎన్ని అడవులు దాటాలి, ఎన్ని నదులు దాటాలి, మనుషులు సంచరించినటువంటి మార్గాలు దాటి వెళ్ళాలి, మృగాలు ఎన్నుంటాయో ఇన్ని దాటుకుని నేను ఆ ఉత్తర దిశలో ప్రకాశించేటువంటి ఆ దివ్య కైలాసాన్ని మానసరోవరాన్ని చూడాలి అంటే ఎలాగా అని భయపడుతున్నాడు. అని ఆ త్రోవల్ నాకు సఖ్యమే కరుణాసాగర భక్తవత్సల శివా గౌరీషా ఎట్లో గదే అని ఆయనతోనే మొరబెట్టుకుంటూ బయలుదేరిపెట్ట. ఇంకా వ్యాధి సోకలేదు, పెరగలేదు, అది పెరిగే లోపలే యాత్ర ప్రారంభించడం మంచిది. అది పెరిగిన తర్వాత చూసుకుందామలే అనుకుంటే నడక కూడా వెళ్ళలేనే, మరి కైలాస పర్వతం దాకా వెళ్ళాలి అని తిబిరి యంగమ్మున తిమ్మిరత్తకమున్న వడలెల్ల మచ్చల చెడకమున్న దళమెక్కి గాత్రంబు చెలుగు తప్పకమున్న బుడుపులు మేన నెర్పడకమున్న అలత విగ్రహమున అంకురింపకమున్న కాయంబు వెడరూపుగాకమున్న తనువున చీము రక్తము కరకయమున్న దేహమీగలమూగి తినకమున్న భైక్షమడుగంగ పోయిన పట్ల జనులు చూసి రోయకమున్న కాలాడినప్పుడు నడువవలెగాక కైలాస నగము చూడ హరుని వాక్యంబు శక్ష్యమే పరిహరింపా. ఇంకా ఒళ్ళు పాడైపోయి చివరికి అడుక్కోవడానికి వెడితే వాళ్ళు కూడా ఆశ్రయించుకునేటంత భయంకరంగా తయారవ్వకముందే, నడుద్దామంటే కాలు ఆడని స్థితి రాకుండానే వెళ్ళి ఆ కైలాసాన్ని చూడాలి. నిజమవుతుందా అంటే హరుని వాక్యంబు శక్ష్యమే పరిహరింపా, శివుడి మాటని ఎవడు దాటగలడు, శివుని యానలేనిది చీమైనా కొట్టదంటారే, సాక్షాత్తు ఆ శివుడే ఆ మాట అన్నాడు. ఏ స్వామిని దర్శించాలని ఋషులు తపస్సు చేస్తుంటారో ఆ స్వామి నా ముందుకొచ్చి తన ఆనవాలను చూపించినప్పటికీ ఈ అహంకారం అనే తెర కప్పేసి ఆయన్ని పోల్చుకోలేకపోయాను అని వేదనపడి అనుచు చింతాపరంపరలనిడి వర్షముడిగి బయలుదేరేటాయన. ఇటువైపు ఉత్తర దిక్కుని ఆశ్రయించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు మధుర నుంచి. అన్నీ కూడా ఆ నడక, ఇది దక్షిణ దేశంలో ఉన్న మధురై అనమాట. మధుర అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవద్దు. రేపు మళ్ళీ ఆ శివానంద తాండవ హేళకు సాయంత్రం 6:30 సంసిద్ధులమవుదాం. ఈరోజు ఇంతటితో స్వస్తి.
1: ఓం నమశివాయ.
2: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
1: ఓం నమః శివాయ.

జన్యసోపజే పుత్రవత్సాయమేతృత్యమపాక్షిమపాక్షిమపాధం అపాగ్రామపచావర్తి అవజయ వేదితో వజ్రం దేవేద.

అసంతమాభవంతో దివ్యాహోదయేతాదరస్పతి మాదేవ్యోమ సంసృతే మృతి ప్రత్యక్షమై దిత్యం హనుమానశ్చతుష్టయం చైరేనాదిత్యమండలం సర్వేమీమాదత్తే భవనాదే తస్యా పాదవిజయ చైనా.

అనుభిష్ట సమారూఢ ప్రదిశ్యతే సంవత్సర ప్రత్యక్షేణ నాభిలత్వ ప్రదిశ్యతే పడవాల పింగ ఏతద్వర్మరక్షణం క్షేత్రైరు ప్రదిశ్యతే అనస్వం దీయతే ఏకం శిరోణానాంఖే ఉభయతత్వేంద్రియాణి గంపిదంగే ప్రతిష్టతే శుక్రకర్ణే సంవత్సరస్ దక్షిణవామయో పార్శ్వయో శుక్రంతే అన్యత్తే అన్యత్ పుషలోకే అనేద్యౌలిమాసి విశ్వాభిమాయా పరిస్పదా భర్జాయ కూలం.

సంవత్సరస్య ప్రేమమగం రోషం శివస్య మహారత్పుత్రస్య మానా ఫలవే ఇదం పుణ్యం కురుక్షేతి సమాహరణం దస్యాత్ సాగం జానాగం సప్తసమాహులేఖనం షడుద్యమాశయమే విజా

ఉండకాయం సదస్య విభాగమస్తి శిలీకం శునాథ్యం శునాతి హరి ప్రదేశ పంథామిద్యమాన శిశాభిషావృంశకాల్గా శుక్లకృష్ణాస్తిక సారాగవస్త్రేర్జరక్షరత్రైకర్తసమస్మృత మమోనాదేన్యాన్ అమోగస్వరక్షత ఏదావాదత్రేద్యుద్ధేద్వేదృపదృశ్యేదేవీయా ప్రమాణం కారవల్యే విశేషణం ప్రదక్ష్యామోనాభోచత శుక్లవాదారుద్రగణ ఏ ప్రేణావర్తేత జగన్ పృథి

ఉదోజేతుముఖమిదా సన్నద్ధాస్తహరుదేహ సమధ్వచ్చేరుతిరన్నేదిన శిశికారక్కమర్థిన సద్వృద్ధస్యమానస్య వృద్ధస్య బలోహిని హేమదశక్షుషీ ఇత్యాద్ అక్షయో.

పశ్యన్ తస్ైతాపదేవస్తాస్వోజ్రజర్మసమృతావే హరితాంతే అస్వ్రియతే అభ్రవర్ణేక్షతేయోర్వాహస్త ఏదృద్యేదాక్షిరప్రదృశ్యతేపన్నవాదాంగే ప్రదృశ్యతే అన్యాన్యంతమయ్యాత్ర సరస్వద్వయ విలక్షణం.

వాచ్యాయనః సప్తగమ్యస్య ప్లాక్షిః ఆనశ్రయేవలోకస్య వైదే లోకే దైదే శైదే కుమిల మహామేఘం గంతం అవసమహమేఘ సూర్యవందనం పరివర్తమానం కార్యకర్తానప్రాద యశంత మహామేఘం ఏకం చ జగతం ధ్యాతపడల పదంగా నిఘనే తిన్నాథ

శుద్ధం దేశాపతి శుద్ధం దేవానామృత కారుణీకం చక్షుర్మిత్రవరుణ సే ఆ ప్రాజ్యాంతరిక్ష సూర్యరాత్మాగణస్ ప్రస్ఫుటస్

సంప్రతి కాళాసే ఆపస్తోర్యమాయుప్రపద్యంతేర్యమాయుణ్యే భూమి జంచాచరోదే విద్యుత్తరా భూతం ఏనే విష్ణునాకృతే భూమి ఇదివత్సేతమా చిరాపతే నమతే భూతం సూర్యవతి నిర్మృతే రాధస్థపదీమీ చింతజ్ఞానమాధు కాదే పరాయణం.

ఉత్తమం అభ్యయవాయవస్థైవారాయణం వృక్షాస్థావరం వృత్యం హోమమధ్యమంతరం లోకం చ పుణ్యపాపానాక్షాభిసంతరే అమ్మా ఉత్తరం నృత్యం హోమానంతమధ్యమం అభ్యయ

బ్రహ్మణః దీర్ఘశ్రుతమాభవతి తస్య వశ్యాది ప్రత్యర్థగమన సిద్ధాగమన తస్యభవతి ఆయస్మిన్ సప్తమాపదాహంతి బోధ్యాదుర్ఘశ్రుత్తమ ఇంద్రస్య కర్మాచరి తశ్యవతి తత్సర్వం పరిదర్శతేర్ణశాభవతి అగ్నేపసారాయ అస్మాన్ విశ్వాన్ విద్వాన్ ఏభ్యర్జురానమేన భూయస్థాంతేణమక్షి జయమేది అగ్ని

ఆదో విశేషణం అస నిగతవ్యాఖ్యాతాక్రమిష్యామోకయ స్వామయోగేద్విష పర్జన్యా సప్తపృథివీరుభే దృశ్యేషక్తిపరీతా సప్తర్వాదేవీతమోకాన్ ప్రవలిసంజే తేషామే సమానమేతదులకం ఉచ్చేత్యవజాపతి భూమిం పర్జన్యా జిన్వంతి దివంజిన్వంత్యక్షరం భూతగతం విశ్వే దేవా ఉపాసే మహర్షిమస్తగోక్తారం శమరగ్నిమపర్వత శమరగ్నిరాధ్యాయతే చంద్రభిస్తదత్తరే సాగ్యస్వామస్తదత్తాస బ్రహ్మణా వీర్యావత శివాన ప్రతిశోవిత సచ్చయ్యోణీమహే రాజయ్యజ్ఞాయ రాజయ్యజ్ఞపదయ జైవే సత్యరస్తున స్వస్తర్మానుషేభ్య ఊర్ధన్యకాశేషజం సన్నాస్త

సహస్రవృదయం భూమి పరవ్యోమసహస్రవృద్ అశ్వినా భుజ్యూనాభత్యా విశ్వస్య జగదస్పతి జాయా భోగస్పతిర్వ్యోమ విధునం తాసూయతో పుత్రో బృహస్పతి రుద్ర సర్మా ఇదస్త్రీ గుమం శుక్రం వా మన్యత్యం వా మన్యత్ విశ్వరూపే అహే జ్యోతిరాజ విశ్వాహి మాయా.

అగతం దోర్జయా సహ శుభ్రాజున పినాత మేఘే శ్రేన్నగస్మర్వాహాక్షిరపారకాభిక్షమస్రాజుజనోరసుఖైర్ సముద్రస్ నార్ద్రస్ పాదే రథైరస్వైరంతం హతపద్రాలిం వన ఆపోర్గంబరస్వ సవితాయోభవత్తం విదిగిరంబిగ్రాక్రియాంతం ఆయసూయాన్ స్వామద్రామక్రమాజ్యోగాచ్యవాన్విషాశ్రయ అన్వేదవృత్యాస్తమేతో అశ్వినా హే పృథివ్యో.

ఉల్పనం ప్రజయష్ట ప్రజయాజపజేతమ్యంతమే ఆదిత్య పుణ్యశ్చిరత పవిత్రమంత ఫలితాజమాసేక్షణం సహస్రముద్రం కరుణ శిరోదే జీరాయిత్యే బుద్ధర్మే ప్రారంభం పవిత్రం జయమిదే విశ్వద హతస్రామోహస్గ్రహం దత్తమాపద బ్రహ్మాదేవానా నక్షత్రేంద్రమానక్షత్రమేతిగోదేవీ భోజనం శ్రేష్టం సర్వధాతృంభగస్థితి సాకంపే అజరంగేదంజరే ప్రవిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశేషిత్రిశే

పుమాన్ ఇతం సోర్షగతం చంద్రవశం గృహే మహారాజంజనయాద్రేణ్యం శ్రేకోరుద్రవృచ్యతే సంఖ్యాదా సహస్రాణి పర్యటన దృశ్యతేబోధరాజి మహాస్వాగేంద్రియణపరిష్ణపాదిన దసంద్రేతాలి మా మంత్రేంద్రహరి యామిమయోరవామి మహామాగేంద్రియణపరిష్ణపాదిన హనుభిత్తమాధ్యమాయుందాచార్యసన సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం ఇంద్రాగచ్చే మేషవృణస్వస్థమేరావృత్తం జిన్నహల్యా కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాణ అరుణాశ్వాజాకృతరక్షిత హస్తో విద్వాసుయ అంగ్యశ్చిదానేతాంగ్రాంగ్రమానం పురగత విశ్వరోగే విహాగత అప్సుషా.

సర్వ విద్యుదే బ్రహ్మణ ఉదరణమే బ్రహ్మణ ఉదీర్ణమే బ్రహ్మణ ఆస్తరణమే బ్రహ్మణ ఉపస్తరణమే హస్తయోనిమష్టపుత్రా హస్తపత్రే విమాంహే అహం వే జనమే మృత్యు సృతామృత్యుగాహరత్ హస్తయోన్యష్టపుత్రం అష్టపరిషమంతరిక్షం అహం వే జనమే మృత్యు సృతామృత్యుగాహరత్ హస్తయోనిమష్టపుత్రా అష్టపత్రే మమోంజిలం అహం వే జనమే మృత్యు నశామృత్యుగాహరత్ సూత్రమానందరిక్షం హరిదం మాతా పితాపుత్రే దేవాజనా హరిదర్జాతమరిదర్జనిత్రం అష్టవపుత్రాదో హరిదే హే జాతన్న పరే దేవా ఉపక్రయ సప్తభి పరామాత్రే సప్తభి పుత్రైర్ ఉపక్రయ పూర్వీయుగం ప్రజాయి నృత్యవేదన పరామాకాంతమాధరే కాణుక్రమిష్యామస్తవర్ణశ్చాగస్థాగస్థేరంజగర్భ అగుంధస్ బ్రహ్మరి జ్ఞానంతరి పదమిది గర్భప్రాజావచ్చ అధవృఢసప్తవృష ద్యోతోతరేతిభూతానాదాయోగేతి మామే ప్రజాయామావసూనా మామ ప్రాణానాదాయోగా.

శాశాన్ విత్తేన ప్రదరాన్ పాయునా కూష్మాన్ చాకపిండైః ఇంద్రస్య క్రోళోదిత్యై పాజస్యన్ దిశాన్ జత్రవోదిత్యై భసతే జీమూతాన్ హృదయౌ పశేనాంతరిక్షం పురీతతా నభా ఉదర్యేణ చక్రవాకౌ మతస్నాభ్యాన్ దివం

ధర్మాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ్యాయ

ప్రజాపరిష్మర్ణ్యత్రాచరణయ్యేకమత్తం నమామత్తం మహర భవత్తం మహర భవత్తం సమ భవత్తం బ్రహ్మా భవత్తం సోహ

గాథాచనాదం ఇతిహాసారాయణ సమాహరీరస్ గార్హపత్యక్షిణాగ్ని పశవస్కాశం.

నమో నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నమో నమో నిషంగిన ఇషు ధిమతే నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగినే నిష

ఆయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః గిరిజాధవాయ నమః కుబేరబంధవే నమః శ్రీకంఠాయ నమః లోకవంద్యోత్తమాయ నమః మృదవే నమః సామాన్యాయ నమః దేవకాయ నమః దండినే నమః నీలకంఠాయ నమః పరశ్వదినే నమః విశాలాక్షాయ నమః మహావ్యాధాయ నమః సురేశాయ నమః సూర్యతాపనాయ నమః ధర్మధామ్నే నమః క్షమాక్షేత్రాయ నమః భగవతే నమః భగనేత్రజ్ఞే నమః ఉగ్రాయ నమః పశుపతయే నమః తార్క్ష్యాయ నమః ప్రియభక్తాయ నమః ప్రియంవదాయ నమః దాత్రే నమః దయాకరాయ నమః దక్షాయ నమః కపర్దినే నమః కామశాసనాయ నమః శ్మశాననిలయాయ నమః తిష్యాయ నమః శ్మశానస్థాయ నమః మహేశ్వరాయ నమః లోకకర్త్రే నమః భూతపతయే నమః మహాకర్త్రే నమః మహౌషధయే నమః.

పతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహనసారతయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయ

గగణాయ నమః పురుషాయ నమః పూర్వజాయ నమః పిత్రే నమః భూతాలయాయ నమః భూతపతయే నమః భూతిదాయ నమః భువనేశ్వరాయ నమః సంయమాయ నమః యోగవిద్భ్రష్టాయ నమః బ్రహ్మణ్యాయ నమః బ్రాహ్మణప్రియాయ నమః.

ధిసాధనాయ నమః వివృతాయ నమః సమృతాయ నమః శిల్పినే నమః బ్యూడరోస్కాయ నమః మహాభుజాయ నమః

అనాకులాయ నమః నిరవద్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు

సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్ద పరమార్థ విచారణ దృష్టి ఉండదు. వాళ్ళు కుక్షింభరత్వం, పాలు తీసుకెళ్లడం, ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇవ్వడం, లెక్క పెట్టుకోవడం, మళ్లీ పాలు చేసుకోవడం, నీళ్లు మోసుకెళ్లడం, ఇలాగా శారీరక శ్రమ మాత్రమే చేస్తూ ఇదే నిత్యం అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు. వీరు కూడా ఈయన చూస్తున్నారండి. వీరే కాదు, విశ్వాభూతాని, సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ల చేత కూడా సదృష్ట చూడబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చూసేస్తూ ఉన్నారు, అందరికీ కనిపించిపోతున్నాడండి ఆయన. అంటే పరమేశ్వరుడు ఎవరికి కనబడ్డు అని ఒక అజ్ఞానం ఉందే, దాన్ని పొగుడుతుంది వేదం. ఇక్కడ పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు, ఆయన గురించి ఆలోచించని వాళ్లకు కూడా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. తనకు క్షింభరత్వం చూసుకునేటువంటి గోపాహ, ఉదాహార్య, విశ్వాభూతాన్ని అందరూ కూడా ఆయన చూస్తున్నారు, కానీ ఆయన శివుడిని మాత్రం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. అది విశేషం. అందుకే గోపాహ ఉదాహార్య విశ్వాభూతాన్ని అంటే వాయిద్దరు అలా చూస్తున్నారు, ఆ సాధనలే లేని వాళ్ళు ఇలా చూస్తున్నారు. కాని ఆ సాధనలు కొంచెమైనా చేసేవాడు, వాటి మీద ఆసక్తి కలవాడు ఆయనే ఈయనా అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు సూర్యుణ్ణి ఒక మండుచున్న అగ్నిగోళము ఇలా రాసుకుంటాడు వాడు. అగ్నివాయు సూర్యులు ఇవన్నీ, దాని మండుచున్న అగ్నిగోళము, దానిలో వాయువులున్నాయి, దానిలో మచ్చలున్నాయి అని వీడు రాస్తూ ఉంటాడు. వాడి వల్ల బ్రతుకుతూ కూడా సూర్యభగవానుడు, ఆయనలో ఏ ఉన్నాయో మనకేం తెలిసి చెప్పండి. కనుక ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తల్లి అన్నం పెడుతూ ఉంటే అమ్మ అంటే ఏమిటి అని అంటే, అమ్మ అంటే మా అమ్మ 5 అడుగులున్నది, ఆవిడ ఎర్రని వర్ణముతో ఉన్నది, ఆమె అన్నం చేత్తో పెడుతుంది, నేను తింటాను అని అమ్మని ఒక శరీరముగా, ఒక అస్థిపంజరంపై కప్పిన చర్మంలా చూసేవాడు ఎలాంటి వాడు, సూర్యభగవాన్ని ఒక గ్రహంలా చూసేవాడు అలాంటి వాడు. అమ్మ అనే భావం నిలువెల్లా దర్శించగలిగిన పసిపాప మాత్రమే అమ్మ వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలడు. అమ్మ యొక్క మాంసము, అమ్మ యొక్క ఎముకు, అమ్మ యొక్క శరీరము మనకు అన్నం పెట్టట్లే, వీడు నా బిడ్డ అనేటువంటి అమ్మ యొక్క వాత్సల్యం మనకు అన్నం పెడుతుంది. అలాగే సూర్యభగవానుడిలోంచి ఈ ప్రపంచం మీద వీరు నా బిడ్డలు అనేటువంటి ఈశ్వర వాత్సల్యం మన వైపు కురిసి మనకు అన్నం పెడుతుంది. అందుకు ఆ మనకు అన్నం పెడుతున్న అమ్మలో మాతృభావాన్ని చూసి నమస్కరించడం ఎలాంటిదో, మనకు వెలుగు పెడుతున్నటువంటి ఆ సూర్యుడిలో ఈశ్వర భావాన్ని చూసి నమస్కరించే ఉదాత్త సంస్కారం నేర్పిన భారతీయ మహర్షులకు నమస్కారం. అలా చూడమని అసౌయ స్థామ్రౌ అరుణౌత భృస్సు మంగళ అని చెప్పి, గోపాహ ఉదాహార్య విశ్వాభూతాది సదృష్ట, అందరికి కనబడుతున్నాడయ్యా ఆ ఈశ్వరుడు కన్నా. ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఆయన ఎంత కరుణామయుడు అర్థం చేసుకోండి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడు అన్న ఒక్క విషయం అర్థమవుతుంది కదా. అది తెలిస్తే చాలు, నారాయణ సూర్యనారాయణ శంకరా నువ్వు ఎప్పుడూ సుమంగళుడవు, శివుడవు, పరమశివుడు సౌరమండల మధ్యస్థుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడయ్యా అంటే, వేదం ఇక్కడ దర్శించిన విశేషం చూడండి, హిరణ్య బాహువై ఆయన ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్యమండలం అనే పరిధి ఉందే, అదే ధనుస్సై ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడు ఆ పరమేశ్వరుని అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువు ఏంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు, అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే ఈ 2 మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా, మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండదీదితిమఖండిత ద్యుతిం చింతయే ముని సహస్ర సేవితం. అందుకే సూర్యభగవాన్ని కిరణజాలాలు వస్తూ ఉంటే అందులోంచి దేవతాశక్తులు ప్రసరించి పృథ్వీ మీదకి వస్తూ ఉంటాయి, మనకంటికి కనబడవు, మనకు కనబడకపోయినా పనిచేస్తుంటే. ఒక విద్యుత్ తీగలోంచి ప్రసరిస్తున్న విద్యుత్ మాత్రం మనకంటికి కనిపిస్తుందా? మన గోడ మీద ఉన్న విద్యుత్ తీగలోనే విద్యుత్ కనిపించినప్పుడు అనంత ఆకాశముల నుంచి భూమిపై ప్రసరిస్తున్నటువంటి ఆ కిరణజాలాలలో దాగి ఉన్న దేవతాశక్తులు మనకు కల్పిస్తాయా? అందుకే ఆ కిరణజాలాల నుంచి అంటి పెట్టుకుని మంత్రశక్తులు దిగుతూ ఉంటాయట, ఎందుకంటే తద్దేవతని స్తోత్రం చేస్తూ. అది విశేషించండి, ఎలా వర్ణించారు, ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాట. అపూర్వమైన యోగం అది. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగముల్లో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం, దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు, ఆలోచించగలిగేటువంటి మేధస్సు ఉంటే ఎన్ని చెప్పొచ్చా మనం. ఈ విధంగా
అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉదయనం గోప అదృసన్న దృశన్ను దహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం, అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్దాం. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని, ఈ మూడు ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్లు తెలుసుకునేవాళ్లు వీళ్ళు ముగ్గురు. మొదటి వారెవరు? గోపాహ, సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించే వాళ్ళని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోపా, గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట, రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రీ గోవింద రూపిణి చదువుకున్నాం కదా, కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం, రక్షకులు అని అర్థం. గోపనము చేయుట, రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపల ఉన్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరో వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు, రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ, దైవం ఒక్కడే, ఆ విషయం కూడా మనకే చెప్పింది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే, అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాల కృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు, ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకు చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకు దిగి వచ్చి గోపకులకి నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి అందరికీ కూడా కనిపించి పోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగేవారు దేవతలు మాత్రమే. ఆ దేవత

యహ అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్లే వాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్లేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళుంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్యకిరణ జాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే, అందులోనుండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదాహార్య. అది విశేషం. ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం. ఉదాహార్య పర్జన్య రూప శక్తులు. ఈ రెండిటినీ కూడా గ్రహించే వాళ్ళు విశ్వాభూతాని మూడు అని గోపాహ ఉదాహార్య విశ్వాభూతాని. వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయా తినహ మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసాక ఆనందించలేదంటే వాడు జన్మకోదండం. అంటే ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి? పులకించిపోవట్లే, జగత్తంతా ఆనందిస్తుంది. సూర్యుడు వస్తే మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్య భగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే. పక్షులు ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతులు పిక్కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయి. అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో. ముసుగుతని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళహ మృడయాతినహ ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు సదాశివుడు రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు ఆ ఉదహార్యులు ఈ విశ్వభూతములు అందరికీ కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణజాలముల్ని వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుణ్ణి శివుడని తెలుసుకో, శివుణ్ణి ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి, సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు, ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు, ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ రెండు మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో. ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే 11 అనువాకాలు అవుతాయా? ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా 8 మంత్రం దగ్గర ఉన్నామే. 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి? ఏం పర్వాలేదు. ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పేమని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పేమని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవి ఉపనిషత్తులు కావని కాదు అర్థం. ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు నీకు తెలుస్తుందని చెప్పండి. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలు లో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమోనువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం, మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీన్ని విస్తృత తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం. అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయగలము. ఏదైనా పరిపూర్ణంగా చెప్పామని ఎవరు అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోగలగాని రాత్రి ఏమిటండి అంటే, సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం. దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు. అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకి వెళ్ళిపోయినా అంత

0: వరకు పగలు తను పంపించేసేడేవో, ఏ ప్రకృతిలోకి పంపాడో అవి తీసుకునే రాత్రి మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆహ్వానిస్తున్నాం. అందుకు సూర్యుడు సర్వకాల సర్వావస్థల్లోనున్న శాశ్వతమైన శివజ్యోతి, అదే పెద్ద జ్యోతిర్లింగం.
1: ఉభయ మంత్రములు అసౌ ఎస్తామ్రో ఒకటి, అసౌ యోవ సర్పతి. ఈ రెండు మంత్రములు ఆదిత్యాత్మకుడైనటువంటి రుద్రుని వర్ణించినటువంటి మంత్రములని, ఆదిత్యుడు మన కోసమని అరుణ బభ్రు తామ్ర అంటే తామ్ర అరుణ బభ్రు వర్ణములతో రోజు గోచరిస్తూ ఉన్నాడు. తన అనంత శక్తుల్ని ప్రసరించి వివిధ విధములుగా ఆదుకుంటున్నాడు. అలా వస్తున్న రుద్రుడు అంటే ఆదిత్య రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు రుద్ర ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండల వర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏక రుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుణ్ణి గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి. ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ. చూడండి, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు. ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం, కానీ ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు. తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలడు. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ, సుమంగళ స్వరూపుడు. మృడయాతిన, మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వ జీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించి వేదంలో మరొక చోట, ఉజ్జంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వ ప్రజాహ సర్వజీవకోటి కూడా ప్రతినందంతి, బాగా ఆనందిస్తున్నారు అని. సర్వజీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండల మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ, నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే, నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడయ్య అంటే సహస్రాక్షాయ, ఇది గొప్ప విశేషం, అంటే వేల కన్నుల వాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి ఉంది వేదంలో. ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నుల వాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతోంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడి యొక్క పేరే ఇంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడని ఒక దేవతా విశేషంగా మనం భావించలేదు. పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్ర పరమైనటువంటి మంత్రరాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణే దేవతగా ఆరాధించేవారని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళు పుస్తకాలు రాశారు, వాళ్ళకి అర్థమైనట్లుగా. వాటిని మనకు ఎలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో, పురాణాలు కూడా చదవడం తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాలు ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక్క పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు, ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది, అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే, విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు, అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు, శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు. శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలున్నాయి, కొన్ని సూర్య పారమ్యాలున్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి, సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి. మన మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతని నిందించి మరొక దేవతని పొగడ్డం ఎలా అంటే, ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు తోచిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవతా నింద ఎట్టి పరిస్థితుల్ని చెయ్యరాదు. ఇంద్రశబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్రశబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఇంద్రుడుగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది. పురందర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్రాణి. ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్రశబ్దం ఉత్పన్నమైంది. అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడు అంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నులు వాడని. దీనికి సంబంధించి ఏవో పనికిమాలిన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది 1000 కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం. ఇది ఈశ్వరుడు అంటే ప్రభువు కదా. ప్రభువుకి ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమై ఉంది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు అన్నీ చూస్తాడు, ఆయన కాళ్ళు లేవు అంతా తిరుగుతాడు, ఆయనకు చెయ్యలేదు దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని ఎందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగణాన్ని పాలించేవాడికి కూడా సహస్రాక్ష లక్షణం ఉండాలి. మరి ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడికి సహస్రాక్ష లక్షణం ఎంత ఉండాలో చూడండి. ప్రతి జీవి యొక్క సర్వగతులని గమనిస్తూ లోకంలో అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాడు. బ్రహ్మాండంలో మనం చూసే అత్యల్పమైన మనం దేనికి పనికిరాదనుకున్న చీమ బ్రతుకును కూడా గమనిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. ఇది కూడా సూర్యపరమైన అర్థమే. మనకు కనిపిస్తున్నటువంటి దర్శన శక్తి సంపూర్ణుడు సూర్యభగవానుడు. ఆయనకే వేదం సహస్రాక్ష అన్నది. ఆ మాటకొస్తే వేదంలో వాడబడ్డ ఇంద్ర, మిత్ర, వరుణ, ఖగ పూష, సహస్రాక్ష శబ్దములన్నీ సూర్యునివే. సహస్రాక్షుడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆయన చూడనిదేమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం. అది సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షాయ. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన. కాదు మీఢుషే, తర్వాత గొప్ప మాట అది. మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కొరవడమే వర్షం కాదు, పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్యుల స్తోత్రంతో ఒక వర్షాన్ని, ఏ వర్షం? కనకవర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక, ఆయన భూమిక అతీతం. గిరిష అని చెప్పుకున్నాం, గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు, ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి, కాంతిశక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు. అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్యభగవానుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషే రెండు పక్కన పెట్టడం ఏంటంటే మనకేది కావాలో మనకన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషే వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని, చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు, కానీ నేను చూస్తూ ఉండడం కాదు వెంటనే వర్షిణే రెండు రకాలుగా. మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలు ఉన్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు, ఏమిటి? బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద, అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలా మంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్లను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులు ఎందుకన్నామంటే ఆయనేట, వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. సార్వభౌమాయ మంగళం వేద

0: ஓம் நம சிவாய். டியர் யூசர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர், வி ஆர் வெரி மச் டிலைட்டட் டு தெட் யூ ஆல் நோ தட் டியூ டு த ஷவர் ஆஃப் கிரேஸ் ஃப்ரம் அல்மைட்டி லார்ட் சிவா அண்ட் தி கண்டினியூஸ் சப்போர்ட் ஃப்ரம் எஸ்டீம்ட் யூசர்ஸ் லைக் யூ, அவர் சைவம் டாட் ஆர் வெப்சைட் ஹேட் பாஸ்ட் 26 சக்சஸ்ஃபுல் இயர்ஸ் ஆஃப் சர்வீஸ் இன் த வேர்ல்ட் ஆஃப் சைவம். And it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaivalahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. Om Namah Shivaya.
1: వాడు నిరంతర అనుష్ఠాన పరాయణుడైతేనే వాడు చెప్పేటటువంటి మంత్రానికి శక్తి వస్తుంది. ఇది వీడికి విధించిన విధానం. వీడు అలాగ వెళ్ళి ఆ శక్తిని కాపాడాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవాలయాలు వేరు, ప్రార్థనాలయాలు వేరు. ప్రార్థనాలయాలంటే అందరూ కలిసి గుమిగూడి ఏదైనా చేయొచ్చు, కానీ దేవాలయం మాత్రం ఒక భగవత్ శక్తిని పవిత్రంగా కాపాడుకునే చోటు. భగవంతుడు అంతటా ఉన్నాడండి అనేవాడికి దేవాలయంతో పని లేదు. కానీ దేవాలయంలోనే భగవంతుడిని చూస్తున్నామంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు అనుకునేవాడు సుఖానికి దుఃఖానికి కూడా సంసిద్ధులేవాడు. కానీ మనం అలా కాదే, అనేక మలినాలు మలినము లేనివి రెండిట్లో మనం మలినం లేనివి పట్టుకుంటేనే తరించుతాం. కానీ సర్వత్రా భగవంతుడు ఉన్నాడని స్పృహ ఉన్నవాడికి మలినము అమలినము కూడా భగవంతుడే. ఆ స్థితి రావాలి. ఆ స్థితి వచ్చిన వాడికి ఇది అన్నమని ఇది అన్నేతరమని భేదాలు ఉండవు. అటువంటి అవధూతలు అనవలసిన మాట, అంతేగాని మనం అనడానికి వీల్లేదు. అది విశేషం అన్నమాట. అందువల్ల ఒక చోట కేంద్రీకరించిన దేవశక్తిని తీసుకుని మనల్ని మనం శుద్ధం చేసుకుని క్రమంగా ఎదిగితే అప్పుడు అంతటా ఉన్నాడన్న జ్ఞానం అనుభవానికి వస్తుంది. అంతవరకు కూడా ఊరిలో అరిష్టాదులు ఇవి రాకుండా దేవతాశక్తి రక్షణ కల్పించడానికని దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. కనుక వైదిక దేవాలయ వ్యవస్థ వేరు, ప్రార్థనాలయాల వ్యవస్థ వేరు. అందువల్లనే ఇక్కడ నియమాలు ఎక్కువ. ఆ నియమాలలో పవిత్రత బింబంలో కాపాడబడాలి. కాపాడబడినంత కాలమే ఊరికి రక్ష. ఊరిని రక్షించడానికి దేవాలయాలు పుట్టాయి. అంతేగాని మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మనల్ని రక్షిస్తున్న దేవాలయ శక్తి దాన్ని మనం రక్షించుకున్నంత కాలం, దాని పవిత్రతను కాపాడుతున్నంత కాలం. అందుకు దేవాలయానికి నియమాలు ఇవన్నీ ఉంటాయి. ఈ నియమాలు ఇవి ఆగమ శాస్త్రాదుల్లో చెప్పబడ్డాయి. దాని ప్రకారం నిర్మాణం జరుగుతుంది, దాని ప్రకారం అర్చనాది క్రమాలు జరుగుతాయి. ఇదంతా శాస్త్రబద్ధమైనది. అంతేగాని ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థను నిందించడానికి లేదు. వ్యవస్థ ఏర్పాట్లో ఇంత గొప్పతనం ఉంది. ఈ వ్యవస్థ పట్ల అవగాహన ఆ రోజుల్లో ఉండేది కనుక ఎవరికి వారు వారి నియమాలు ఏమిటి వారి పరిధులు ఏమిటో తెలుసుకుని ప్రవర్తించేవారు, ఆ విధంగా ఉండేవారు. ఇందులో ఈ మహానుభావుడు వీరికి ఇచ్చినటువంటి అవకాశం ఏమిటి అంటే, భగవంతుడి సేవకు వినియోగించేటువంటి మద్దళ్ళు అలాగే డమరుకము వీణలు మొదలైన వాటికి అవసరమైన సామగ్రులు వీళ్ళు ఇవ్వాలి. అంటే చర్మంతో మృదంగములు అటు తర్వాత డమరుకములు తయారు చేస్తారు. అంటే వాటికి తయారు చేసేటువంటివి చర్మములు మాత్రం జీవించి ఉన్న జంతువుల చర్మములు వాడకుండా మృతం చెందినవి ఉండాలి, దానికంటూ ప్రత్యేకించి. ఎందుకంటే హింస ఉండకూడదు అక్కడ. ఇన్ని రహస్యాలు ఉన్నాయి. దేవతా కైంకర్యం కోసం వినియోగించవలసింది. అంతా సైన్స్. ఇదంతా చేసి వాళ్ళు ఇవ్వడం వాళ్ళ పని. అయితే ప్రతి వాళ్ళు మామూలుగా వ్యాపారాత్మకంగా చేస్తారు. కానీ ఈయన మాత్రము శివునకు శివాలయాలకి ఇవి ఇచ్చే భాగ్యం ఇనికి వచ్చిందిట. కనుక ఒక మృదంగం చేస్తున్నా డమరకం చేస్తున్నా పరవశించిపోయేవాడు. అంతేకాదు బాల్యము నుంచి ఈయనకి ఆ పరమాత్మ అంటే చాలా ఇష్టం, శివుడు అంటే ఇష్టం. నిరంతరం శివశివ శివశివ గానం. అంతేకాదు తోటి పిల్లవాళ్ళందరినీ కూర్చోబెట్టి హరహర మహాదేవ శంభో శంకర శివ శివ శివ ఇదే మరొకటి లేదు. వాళ్ళు అన్నట్టు ఇది ఎక్కడ బాధ అయ్యా, మన పనులు మనం చేసుకుంటూ హాయిగా తిని తాగి తిరక్క, ఇదేంటి నీకు అంటే నీకు ఈ శక్తినిచ్చి మాట ఇచ్చి చూపునిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చిన శివుణ్ణి మర్చిపోతే కృతజ్ఞత కాదా దోషం కాదా అనేవట. ఎవడు చెప్పాడండి ఆ మాటే మనకు స్ఫురించదే. ఇంత ఇచ్చిన వాడిని తలంచుకోవాలన్న మాటే, ఆ కృతజ్ఞతాభావమే మనకు స్ఫురించదే. పుట్టుకు మొదలు నుంచి ఆ వాసన లేని వాతావరణంలో ఉన్నవాడికి అలా స్ఫురించిందంటే జననాంతర పుణ్య వాసన మళ్ళీ అనుకోవలసిందే. ఇలా చెప్తూ అతను అందరినీ చేరదీసేవాడు. భగవానుడు ఎంత దయామయుడంటే ఇటువంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి వారు పవిత్రమైన యాగక్రియలు యంత్రశక్తి మంత్రశక్తి నిబద్ధం చేస్తూ శౌచంతో దాన్ని కాపాడుకుంటున్నటువంటి ఆలయాల్లో ప్రవేశించరాదు అనేటువంటి విషయం అప్పుడున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ అర్థం చేసుకున్నప్పుడు గౌరవించేవారు. కానీ భగవానుడు దయామయుడై వారి కోసం తిరణాళ్ల పేరుతో వెలుపలి రథాల మీద వస్తూ ఉంటారు, ఊరంతా ఊరేగుతాడు స్వామి వచ్చి. అలా ఊరేగి వెళ్ళేటువంటి వైభవాలను దూరం నుండి చూసేవట. చూసి ఆయన ఏం చేసేవాడంటే, బాల్యం నుంచి అనేక పుల్లలు అవన్నీ ఏరుకునొచ్చి రథం తయారు చేసి దానిలో శివుణ్ణి పెట్టుకుని, ఇదిగో శివుడు ఊరేగుతున్నాడు అనుకుని ఊదుకుంటూ ఆ పిల్లలందరినీ కూడ తీసుకుని ఆ శివుడిని ఊరేగిస్తున్నట్టుగా నాట్యాలు చేసుకుని ఆనందించేవాడు. ఒక్కడు ఒక చోట కూర్చుని, ఒక్కడు నేడుచు నొక్క చోట అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, ఒక్కడు ఒక చోట కూర్చుని శివచింతనతో అలాగ ఆర్తితో పాడుకునేవాడు. అలా ఉంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. కొంతకాలానికి అక్కడ దగ్గరలో తిరుప్పంగూర్ అని ఊరున్నది, అందులో శివలోకనాథుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఆయనకి ఒక పెద్ద డమరుకం చేయమని ఇతనికి చెప్పారు. ఆ డమరుకాన్ని చేసి ఆలయానికి అప్పచెప్పారు. వాళ్ళు సంప్రోక్షణాదులు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఇతడు ఆ గోపుర బహిర్ద్వారం దగ్గర నిల్చుని డమరుకం ఇచ్చాడు. శివుణ్ణి చూడాలన్న కోరిక, ఎదురుగా శివుడు ఎదురుగా నంది ఉంది, ఆ నంది ఈయన కంటికి అడ్డొచ్చాట. శివ, ఇక్కడి నుంచి నిన్ను చూద్దామంటే కుదరదు, నా యొక్క ఈ దేహ పరిస్థితి, నేనున్నటువంటి వ్యవస్థ, నీలో గుడిలోకి నేను రాలేను అని నమస్కరించుకున్నాడు అంతే, ఇంకేమీ లేదు. అంతేగాని ఆర్గ్యుమెంట్లు తర్కాలు వెళ్ళవు, భక్తుడికి అవేవి ఉండవు. వాడు తనకు విధింపబడ్డ ధర్మం పాటిస్తూ భగవంతుడి గురించి తప్పించిపోతాడు. నిజమైన భక్తుడికి వాదాలు తర్కాలు ఉండవు. వాదో నావలంబ్యహ అని చెప్పారు, వాదాన్ని అవలంబించరాదు. కనుక ధర్మశాస్త్రం ఏది చెప్పినా మహర్షుల యొక్క సూక్ష్మ దృష్టితో ఆలోచించి చెప్తారు తప్ప వ్యక్తుల పట్ల ఋషులకి ద్వేషాలు ఉండవు. వాళ్ళు ఏర్పరిచిన ప్రతిదాని వెనకాల లోకక్షేమం ఉంటుంది. మొత్తానికి పరమ ఆర్తుడై ఇతడు నమస్కరిస్తున్నట్ట గోపుర బహిర్ద్వారం నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి, స్వామిని తలంచుకుంటున్నాడు. ఈ లోపల లోపలున్న శివుడు నందితో చెప్పాట, నా భక్తుడు అక్కడున్నాడు, కాస్త పక్కకి వెళ్ళాడు. వెంటనే ఆ నంది పక్కకు జరిగితే లోపల మనకు కనబడేది శిలాలింగం, కానీ అతనికి మహాకాంతిమయమైన జ్యోతిర్మయమైన శివాకృతి ప్రణవనాదాకృతి కనబడిందిట. ధన్యుడై చిందులు వేసి అక్కడే తన్మయుడై నాట్యం చేసి ఆనంద బాష్పాలతో హృదయంలో ఉన్న శివుడికి అభిషేకం చేసుకున్నాడు. అక్కడి నుంచి కదిలిచ్చాడు. ఇప్పటికీ ఆ క్షేత్రంలో నంది పక్కకే ఉంటాడట, దాని గుర్తుగా అంత విశిష్టంగా అనుగ్రహించాడు. ఇలా ఉన్న అతనికి ఒకసారి ఆ దగ్గరలో వైదీశ్వరాలయంలో ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో అనేక జాతరలు, ఈ జాతరల్లో కథలు కాలక్షేపాలు. ఎందుకు సామాన్య జనులకి భగవంతుడిని చేరవేయాలని మన వాళ్ళు ఎంత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇవన్నీ మనం తిరణాలకు వెళ్ళామంటే ఏం కొనుక్కు తిందాం, ఏం అల్లర్లు పెడదాం అని కాదు, అక్కడ అనేకం గ్రహించడానికి వెళ్ళాలి ఆ భగవత్ తత్వాన్ని. అలాగే అక్కడ హరదాసులు శివుడి యొక్క కథల్ని హరికథలుగా చెప్తూ ఉన్నారు. హరికథ అనొచ్చు, హరకథ అనొచ్చు, గుడి భేదం కానీ తత్వం మాత్రం ఒకటే. గుడి భేదం అంటే గొళ్ళ భేదం కాదు, గుడి హరిహర అనేది, కానీ హరిహరులు ఇద్దరు ఒకటే తత్వం. మొత్తానికి హరదాసులు చెప్పారట ఏమిటంటే, చిదంబర నటరాజు కథ చెప్పారు. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రంతో సంబంధం ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రం చెప్తే తరి వాడు మురిసిపోయి వెళ్ళిపోతాడు. అన్నమయ్యకి తిరుపతితో ముడిపడ్డట్లుగా ఒక్కొక్క జీవుడికి, రమణ మహర్షికి అరుణాచలం వలె ఒక జీవుడికి ఒక క్షేత్రం, అంటే వాడికి ముక్తినిచ్చే శక్తి. అంటే ఇతరులకి ఇవ్వదా అంటే ఇస్తుంది, కానీ ఇతరులకి వాడికంటూ ముడిపడి ఏదో క్షేత్రం ఉంటుంది. ఆ క్షేత్రంలో ముక్తి పొందడానికి మిగిలిన క్షేత్రాల సేవను వీడికి కావాలి. అలా ఒక్కొక్కరికి, నేను నత్కీరుడికి కాళహస్తే, ఆ ఇద్దరు కన్యలకి కాళహస్తే, తిన్నడికి కాళహస్తే, అలాగా ఈ నందనారికి చిదంబర కథ విన్న దగ్గర నుంచి చిదంబరేశ్వరుడే. నిరంతరం అతను గుండెలో నృత్యాలు చేయడం మొదలుపెట్టాడు. కనుక చిదంబరం వెళ్ళాలి, చిదంబరం వెళ్ళాలి. ఆ చిదంబరం ఎంత గొప్పది, అక్కడ త్రిసహస్ర మహానుభావులు ఉన్నారట. త్రిసహస్ర అంటే మొదట శివుడు నాట్యం చేసినప్పుడు ఆయన చూడడానికి కైలాసలోకం నుంచి కొన్ని వేల మంది మహర్షులు వచ్చారట. ఇది అద్భుతమైన కథ. కొన్ని వేల మంది మహర్షులు వస్తే ఆ మహర్షులందరూ శివతాండవం చూస్తున్నారు. వీళ్ళ అప్పటి నుంచి నిత్యం ప్రదోషంలో ఆయన నాట్యం చేయడం, వీళ్ళు వచ్చి అక్కడ కూర్చోడు. ఒకసారి బ్రహ్మ లోకక్షేమం కోసం అంతర్వేది క్షేత్రంలో యజ్ఞం చేస్తూ ఉంటే దేవతలు ఎవరు రాలేదు యజ్ఞానికి. ఎందుకు రాలేదని ఆలోచిస్తే వాళ్ళందరూ చిదంబరంలో శివనాట్యం చేస్తూ కూర్చున్నారు, చూస్తూ కూర్చున్నారు. అయ్యో ఇదేం వచ్చింది అనుకుని ఈయన వెళ్ళాట, వెళ్ళి వాళ్ళని రమ్మన్నట్ట. చాలా కష్టం అన్నట్ట, ఎక్కడికి ముగ్గురు ఒప్పుకున్నట్టు దేవతలు. సరే ఇక్కడ మహా ఋషులైనటువంటి వేల మంది మహాత్ములు కైలాసం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ దీక్షితులందరూ కూడా యజ్ఞానికి వస్తే బాగుండు, నా యజ్ఞం వీళ్ళు వచ్చి చేస్తే బాగుంటుందంటే, శివుణ్ణి వదిలి మేము రాము, ఈ స్వామిని వదిలి మేము రాము, మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం అన్నారట. ఎప్పటికీ బయలుదేరలేదు వాళ్ళు. అప్పుడు వ్యాఘ్రపాదుడు పతంజలిని బతిమాలుకున్నాడు బ్రహ్మదేవుడు, పంపండి వీళ్ళని, ఎందుకంటే వాళ్ళ వల్లే కదా వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు వ్యాఘ్రపాదుడు పతంజలి, ఈ శివుడికి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అన్నారు. వాళ్ళు వేల మంది, ఎన్ని వేల మందో వాళ్ళకే తెలియదు, వెళ్లే ముందు లెక్క పెట్టుకున్నారట. లెక్క పెట్టుకుంటే 3000 మంది ఉన్నారు. ఈ 3000 మంది వెళ్ళి యజ్ఞం చేస్తున్నారు, కానీ వాళ్ళ మనస్సంతా శివుడి మీదే ఉంది. అప్పుడు ఆ అగ్నిగుండంలో శివతాండవం వాళ్ళకి కనబడిందిట, వాళ్ళ కొరకు తీర్చేశారు. వీళ్ళు ఆనందించారు. మళ్ళీ అది అయిపోయిన వాటైనా పరిగెత్తుకొచ్చారు. వచ్చి లెక్క పెట్టుకుంటే ఒక్కడ తగ్గిపెట్టే 3000 మందితో. ఎంత గొప్ప విషయం చూడండి, ఒక్కడ తగ్గిపెట్ట. తగ్గిపోయేటప్పటికి మనం వెళ్ళేటప్పుడు 3000 మంది ఉన్నాం, ఆ ఒక్కడ ఏమయ్యాడు అంటే ఇక్కడ ఉన్నాడని వినిపించింది. ఎవరంటే నటరాజుటాని. అంటే వీళ్ళు ఈయన్ని వదిలి ఎలా వెళ్తాము అని యజ్ఞానికి బయలుదేరుతుంటే వాళ్ళతో పాటు ఆయన బయలుదేరిపోయాడు. వదలలేక అది భక్తులు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ. తిరిగి వాళ్ళు రాగానే వాళ్ళతో పాటు వచ్చాడు. తన తన చోటుకు తన ఇల్లు కూర్చున్నాడు. అది విశేషం, అంత అనుగ్రహించట. ఈ కథలన్నీ విన్నాడు ఈయన. అలాంటి కైలాస లోకం నుంచి వచ్చిన మహాయజ్ఞ దీక్షితులు, మహాత్ములు పవిత్రమైనటువంటి మంత్రశక్తులతో కాపాడుకునే ఆ భూమిలోకి ఇటువంటి మాంస వేదికల ఖండాల మధ్య బ్రతికేటువంటి ఈ క్షుద్ర శరీరంలో పుట్టి నేను వెళ్ళగలనా అనుకున్నట్ట. వెళ్ళాలనే కోరిక ప్రతిరోజు, రేపు వెళదాంలే, మంచిది రేపు వెళదాంలే, ఇది మంచిది రేపు వెళదాంలే, మంచిది రేపు వెళదాంలే, ఇదే మాట అతను నోటంటే ఎప్పుడు. ఏమయ్యా చిదంబరం అని ఎవరైనా మంచిది రేపు వెళతాను, అన్ని మంచిది రేపు పెడతాను, మంచిది రేపు పెడతాను అని. ఆఖరికి ఈయనకి అన్నట్ట తిరునాళై పోవార్ అని పేరు పెట్టేశారు. తిరునాళై పోవార్, రేపు మంచిది పెడతాను అని దాని అర్థం. ఆయన ఆ నాయనార్ పేరు ఏమైందంటే తిరునాళై పోవార్ నాయనార్ అని పేరు పెట్టేశారు నందకి, నందనాథ్. ఇలా మంచిది రేపు వెళ్తాను, మంచిది రేపు వెళ్తాను అన్నాడు. ఆ తపన పెరిగిపోయింది. నిజంగా చిదంబరాన్ని ఆయనే చూసుకుంటున్నాడు. చివరికి భాగ్యం పండింది, బయలుదేరిపోయాడు ఒకరోజు పొద్దున్నే నందనారు. ఆ బయలుదేరి వెళుతూ మొదట ఒక ద్వారం వద్దకి, అసలు ఊరిలో ప్రవేశిస్తుంటేనే యజ్ఞకుండములలోంచి వేదికల్లోంచి ధూమములు వచ్చి పైకి వస్తున్నాయట. ఆ ధూమములు అద్భుతమైనటువంటి ఔషధులతో, ఆ తర్వాత ఘృతము నుంచి వచ్చే పొగలతో సురభిడంగా ఉన్నాయి. యజ్ఞమయమైనటువంటి దివ్యక్షేత్రం, ఈ క్షేత్రంలోకి అడుగు పెడుతున్నానా అనుకున్నాడు. అందులో మొదట తూర్పు ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా అనేక మంది మహాపండితులు శతరుద్రియ మంత్రాలు జపిస్తూ ఉంటే ఈ దేహంతో వాళ్ళు మహాశుద్ధులై శుచులై త్యాగులై తపస్సుతో జపిస్తుంటే నేను ఎలా అడుగు పెడతానట్టు అన్నాడు. మరో ద్వారం వైపు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఆ ద్వారం దగ్గర అనేక మంది యోగీశ్వరులు కూర్చుని ఆ శివుణ్ణి గానం చేస్తున్నారట. ఇలాగ 4 ద్వారముల వద్ద మహాశివదీక్షితుడు కనబడగానే లోపలికి ప్రవేశించడానికి మనస్సు రాక వేదన పడి ఎప్పుడు చూస్తాను శివుణ్ణి, ఎప్పుడు చూస్తాను శివుణ్ణి ఏడుస్తూ అక్కడే ఎక్కడో పడి ఆ గోపురం చాటున నిద్రపోతున్నాడు ఆయన. అప్పుడు ఆయన యొక్క చిదంబరంలో అంటే హృదయంలో స్వామి తన యొక్క దివ్య వైభవాన్ని ప్రదర్శించి, నువ్వు శుద్ధుడివై వస్తావు, నువ్వు ఒక మహాగ్ని జ్వాలల్లో నువ్వు నీ శక్తిని ఏమిటో రుజువు చేసుకుంటావు అన్నట్ట అని అక్కడున్న దీక్షితులందరికీ స్వప్నంలో గోచరించి, రేపు ఫలానా ద్వారం వద్ద నా భక్తుడున్నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి చూసేటప్పటికల్లా మలిన దేహుడి ఉన్న ఈ మహానుభావుడు కనబడ్డాడు. కనబడి నమస్కరిస్తున్నాడు శివచింతనతో, ఆనందాశ్రువులు రాజ్యతోన్న ఈ మహానుభావుడు. వెంటనే ఆయన్ని చూశారు. అప్పుడు చెప్పాడు, మీరు శివ మంత్రములతో జ్వాల రగల్చండి, నేను అందులో ప్రవేశిస్తాను. ఆ జ్వాలే శివుడు, శివుడంటే అగ్ని, అగ్ని స్తంభం, నేను శివుడిలోకి ప్రవేశిస్తానన్నట్ట. వెంటనే ఆ దక్షిణ ద్వారం వద్ద రగిల్చారు శివాగ్నిని. అందులోకి శివనామస్మరణతో నందనారు ప్రవేశించాడు. కానీ ఎలా ప్రవేశించాడంటే శివుడిలోకి వెళ్తున్నాడు. భక్తులు ఎప్పుడూ భయపడ్డు, ఎదురుగా ఉన్నది శివాగ్ని, ఆయనే అగ్నిస్తంభం, గుర్తుంది ఆయనకి. అందుకే చిదగ్నిస్వరూపుడైన ఆ శివానలంలోకి ప్రవేశించగానే తిరిగి ఎలా లేచాడంటే ఒక దివ్య దేహం వచ్చిందిట. ఆ దివ్య దేహం జాజ్వల్యమానమే ప్రకాశిస్తున్నది. ఏ దివ్యలోకాలలో మహర్షులకు ఉన్నటువంటి దివ్య దేహం. ఆ దివ్య దేహం వీళ్ళు చూస్తూ ఉండగానే గోపుర ద్వారాలన్నీ దాటి చిత్సభ వైపు వెళుతోంది. వీళ్ళందరూ పరుగు పరుగును వెళ్ళారు. వెళుతూ ఉంటే ఆయన శివనామ సంకీర్తన చేసుకుంటూ ఆ పంచాక్షరి మెట్లు అధిరోహించి వెళ్ళి ఆ ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్య తాండవ శివ చైతన్యమూర్తిలో లీనమైపోయట. ఆ భక్త నందనారు ఆయన్ని చూసి వీళ్ళందరూ నమస్కరించుకున్నారు. అటువంటి అందరినీ అనుగ్రహించినటువంటి దయామయుడైన చిదంబరేశ్వర నటరాజ వైభవాన్ని చిత్తంబరమైనటువంటి హృదయంలో రహస్యంగా ప్రకాశించేటటువంటి ఆ పరతత్వాన్ని ఈరోజు చెప్పుకున్నాం. అందువల్ల మన గుండెలో నిరంతరం నర్తన చేసేటువంటి ఆ శివతాండవాన్ని దర్శించాలి. అదే నిజమైన యోగం. మన ప్రత్యణువులో స్పందనగా, మన ఊపిరిలో కదలికగా, మన బ్రతుకులో పరిణామంగా, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఋతువులుగా, ఉదయాలుగా, అస్తమయాలుగా, రాత్రులుగా, పగళ్లుగా, నదులుగా, వాయువులుగా, ఇన్ని విధములుగా చలనమవుతున్న ఆ మహావిశ్వరూప చైతన్యమే శివనాట్యంగా దర్శిస్తే ఆ మహాలయకారుడిలో లయ రిధం, ఆ మహాలయలో ఆ రిధంలో మనము ఒక భాగం అని తెలుస్తుంది. అప్పుడు మన బ్రతుకే శివతాండవంగా మనకు దర్శనమిస్తుంది. ఈ శివనాట్య దర్శనం జరగాలి. అందుకు నిరంతరం నటరాజుని మనం స్తుతించుకోవాలి. జటా కటాగ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని ధగ ధగ ధగ జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే చిదంబుధి మణింబుధ హృదంబుజ రవిం పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ పరచిదంబర నటం హృది భజ. మాణిక్యవాచకుడు ఇలాంటి మహాత్ముడు నందనార్, భక్త నందనార్ వీళ్ళందరినీ తలంచుకుని ధన్యులమయ్యా. ఇలాగా నిరంతరం ఈ కథలు మననం చేసుకోవాలి. దీని ద్వారా మనకు రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, స్వామిని ఆశ్రయించి స్వామి అనుగ్రహాన్ని పొందడం ఎలాగా అనే విషయం ఒకటి. రెండు, జీవితం పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జీవితం గడపాలి. అహంకార త్యాగము, ప్రేమపూర్వకమైన హృదయము, సమర్పణాభావము, ఈ మూడు మానవుడికి ఉండవలసిన అర్హతలు. ఎవరైతే భగవంతుడి యొక్క ప్రేమను కోరుకుంటారో వారికి ఉండవలసిన అర్హతలు. అదే మానవ ధర్మములు కూడా. అహంకార త్యాగం ప్రధానమైనటువంటి విషయం. దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన సద్గుణాలన్నీ ఉంటాయి. శివుడు, ఎందుకు శివుణ్ణి ప్రార్థించాలి? శివం కోసం శివుణ్ణి ప్రార్థించాలి. శివం అంటే శుభం, కళ్యాణం, ఆనందం, శాంతం, శుద్ధత, మంగళం, క్షేమం, మోక్షం, ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి. ఇన్ని అర్థాలు శివం అనే దానిలో ఉన్నాయి గనక శివం కోసం శివుణ్ణి ప్రేమిస్తాం. శివుణ్ణి ప్రేమించేవాడికి, శివుణ్ణి నమస్కరించేవాడికి ఇవన్నీ ఇస్తాడు ఆయన. అలా శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఎక్కడ ఏ నేల మీద ఏ భాషలో పుట్టినా వాళ్ళు మనకి గురువులే. అందుకే భారతదేశం అంతా తిరిగొచ్చాం ఈ 9 రోజులు. ఎక్కడెక్కడ ఏ మూల ఏ భక్తుడున్నా తలంచుకున్నాం. కర్ణాటకకి చెందినటువంటి గొడగూచి, బెజ్జమహాదేవి మొదలైన మహాభక్తుల చరిత్రలు చెప్పుకున్నాం. ఎక్కడో హిమవత్ పర్వత ప్రాంతాలకు చెందినటువంటి మహర్షుల గురించి చెప్పుకున్నాం. అలాగే తమిళనాడు, ఆంధ్రదేశం, అన్ని ప్రాంతాలకు చెందిన మహాత్ముల్ని, క్షేత్రాలని తెలుసుకున్నాం. నిజానికి భారతదేశం అంతా కలిపి ఒక్కటి అనే భావన ఈ 9 రోజుల్లో మనకి వచ్చినది. అంటే భారతీయ సమైక్యత అనేది సిద్ధించాలి అంటే మన ఆధ్యాత్మిక సంస్కృతి వల్లనే సాధ్యమని సులభంగా అర్థమైపోయింది కదా. ఇప్పటికీ భారతదేశం అంతా ఒక్కటే, మనమంతా మేరా భారత్ మహాన్ అనాలి అంటే కొత్తగా చెప్పక్కర్లేదు భారతీయులకి. ఆధ్యాత్మిక సంస్కారం ఉన్న ప్రతివాడు ఎప్పుడూ హృదయంలో మేరా భారత్ మహాన్ అంటాడు. ఎందుకంటే వాడు ఇక్కడ గోదావరి ఒడ్డును కూర్చున్నప్పటికీ విశ్వనాథుణ్ణి, కాశీగంగని మర్చిపోడు. హిమాలయ పర్వతాల వదరీ నారాయణుణ్ణి, కావేరి శ్రీరంగనాథుణ్ణి, తిరుమలగిరిపై వెలిసిన శ్రీనివాస స్వామిని అందరినీ తలంచుకుంటాడు. అంటే ఎంత కలిపేసిందో చూడండి. ఇక్కడ గోదావరిలో మునకలు వేస్తాడు, అక్కడ గంగలో మునకలు వేస్తాడు, యమునికి నమస్కరిస్తాడు, బృందావనానికి నమస్కరిస్తాడు. ఈ నేలలో ప్రతి భాగము పుణ్యమే, దివ్యమే. భాషల హద్దులు ఎప్పుడూ ఈ నేలకి లేవు, ఏ ఎల్లలు లేవు. మనకి ఏ భాషకి, తమిళ భక్తుల గురించే చెప్పుకుంటున్నామా అంటే భక్తికి భాష ఎక్కడుంది? ఏ భాష వాడైనా మనవాడే. భాష ఏదైనా భావం మనది, ఆ భావంలో కనబడే భగవంతుడు మనవాడు. అందుకే మీరాభాయి కృష్ణ అంటే మీరాభాయి మనకు ఆచార్యురాలైపోయింది. ఎందుకంటే మన కృష్ణుణ్ణి స్తోత్రించింది కనుక. అలాగే మనకు తెలియని భాష తమిళం. అందులో అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ తిరుప్పావే చెప్తే ఇప్పటికీ మనం శ్రీవ్రతంగా ఆ తిరుప్పావే, తమిళం తెలియని తెలుగు వాళ్ళని కూడా కంఠస్థా పెట్టి నానా అవస్థలు పెట్టి చదువుకుంటున్నాం 30 రోజులు. ఎందుకు? అది దివ్యమైన వచనాలు గనక. అక్కడ తమిళమా తెలుగా అనే ఆలోచనే లేదు. అంతెందుకు? ఇక్కడ వైష్ణవమతంగా ప్రచలితమైనది ఏదైతే ఉందో అది రామానుజ స్వామి వారి వల్ల వచ్చింది. ఆ రామానుజులు తమిళయ్యాయి. అంతేకాదు ఆ వచ్చిన చరిత్ర, ఆళ్వారుల చరిత్ర అంతా కూడా తమిళులతో కూడుకున్నదే. ఆ కథను చదువుకున్నాం. ఆ గోదాదేవి తండ్రి పెరియాళ్వార్ పల్లాండు పల్లాండు అని స్వామిని కీర్తిస్తే ఆ తిరుప్రబంధం ఇప్పటికీ మన ఆంధ్రదేశంలో విష్ణువాలయాల్లో ఆ తమిళమే చెప్తున్నారు. ఇలా మనం భావించి చూస్తే వంగదేశానికి చెందిన బెంగాలీవాడు మహానుభావుడు రామకృష్ణ పరమహంస, వివేకానంద, చైతన్య మహాప్రభు వారిని భారతదేశం అంతా తలంచుకుని నమస్కరిస్తోంది. ఎక్కడి కాలడి మలయాళ దేశానికి చెందిన ఆదిశంకర స్వామిని మనం తలంచుకుని నమస్కరించుకుంటున్నాం. ఎందుకు? అందరూ ఒకే భారతాత్మని ప్రతిష్ఠించారు గనక, ఒకే ఆధ్యాత్మికత వేద చైతన్యం అక్కడ ప్రతిష్ఠింపబడింది. అందువల్లనే భక్తికి భాషలు ఎల్లలు కావు, ప్రాంతాలు ఎల్లలు కావు. ఈ రాష్ట్ర విభజనలు జరగకముందు ఆ రోజుల్లో కూడా అంగవంగ కళింగ కాశ్మీర్ ఆది దేశ విభజన జరిగినప్పుడు ఇటువైపు పంచ ద్రవిడ దేశాలు మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, ద్రమిళ, ఇటువైపు మలయాళ పంచ ద్రవిడ దేశాలు, ఈ పంచ ద్రవిడ దేశాలుగా విభజన అయినప్పుడు కూడా పాలనాపరమైన హద్దులు ఉన్నాయేమో గానీ ప్రజలకు హద్దులు లేవు. వారు స్వేచ్ఛగా విహరించేవారు అటు నుంచి ఇటు. వీసాలు లేవు, పాస్పోర్ట్లు లేవు ఆ రోజుల్లో కూడా ఈ దేశంలో. కనుక ఎప్పుడు ఈ దేశంలో అంతా కలిపి ఒకే ఆత్మ అనే భావన ఉంది. ఆ భావనతో మనం అందరు మహాభక్తుల్ని తలంచుకుంటూ ఉన్నాం. వీరందరి దగ్గర మనం గమనించవలసిన ఒక్క విషయం ఉంది, వీరందరూ స్వామిని స్వామినే అడిగారు. శివ నువ్వే కావాలన్నారు తప్ప నీ నుంచి ఫలానాది కావాలని అడగలే. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయం. అలాంటి అవ్యాజమైన ప్రేమ వాళ్ళలో ఉన్నది. అహంకారం, ద్వేషం, పారుష్యం ఇవి భగవంతుడు ద్వేషిస్తారు. కేవలం ప్రేమ, అంకితభావం, సమర్పణ, ఇది ఈ ప్రవచనాల యొక్క సారాంశం. అలా ఉన్న మహాత్ముని మనం నిరంతరం తలంచుకోవాలి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి మహానుభావుల చరిత్ర నిజంగా 9 రోజుల చరిత్ర ఒక ఎత్తు, ఈ ఒక్కరోజు చరిత్రలు ఒక ఎత్తు అని భావించవచ్చు. ఎందుకంటే అపూర్వమైనటువంటి సమస్త ప్రజల్ని తరింపజేసినటువంటి మహర్షి తుల్యులైనటువంటి మహాత్ములు ఇద్దరు, మరొకరు సాక్షాత్ అవతార పురుషుడు అయినటువంటి మొత్తం 3 గురించి చెప్పుకోబోతున్నా. అందులో ఒక ఆయన, ఆయన పేరు సుందర్ అని, సుందరుడు అని ఆయన పేరు. అసలు పేరు సుందరుడు కాదు, ద్రవిడ దేశంలో పుట్టినవాడు కనుక వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఆయనకి. ఆ పేరు నంబియారూర్ అని పేరు పెట్టుకున్నారు. కానీ బాల్యం నుంచి అతడిలో కొట్ట వచ్చినట్టు గొప్ప సౌందర్యం కనబడేది. ఆ ఊళ్ళు వాళ్ళందరూ కూడా అతనికి సుందరారం పెట్టుకున్నారు. అందంగా కనబడుతూ ఉన్నాడు కనుక. ఇతడు ఏ జన్మల్లో, ఏ కైలాసాల్లో, ఏ ప్రమద గణపతిగా ఉన్నాడో గాని ఆయన ఎంత ప్రేమ అంటే శివుడు ఆయన్ని వెతుక్కున్నట్ట. అటువంటి మహాభక్తుడు ఆయన. కానీ ఈ సుందరారు చాలా అల్లరివాడు, బాల్యం నుంచి ఆడుతూ పాడుతూ తిరిగేవాడు. ఈ శైశవ దశలో అతను వీధిలో ఆడుకుంటూ ఉంటే ఒకసారి రాజ్యాన్ని పాలించేటువంటి ఆ చోళరాజు నరసింగ యునయ్యర్ అనేటువంటి చోళరాజు వెళుతున్నట్ట మార్గంలో. ఆయన ఇతని యొక్క సౌందర్యాన్ని, వర్చస్సును చూసి, ఎంత బాగున్నాడు ఈ బిడ్డ, నేను కొంతకాలం ఇతను పెంచుకుంటా నా కుమారుడిలాగా అని అడిగట. ఇతడు శ్రోత్రియ కుటుంబానికి చెందిన కుర్రవాడు. ఆ పసివాడిని తీసుకువెళ్లి తండ్రి అనుమతితో పెంచాడు. సరిగ్గా ఉపనయన వయస్సు వచ్చేటప్పటికల్లా తండ్రి వెళ్ళి, మా అబ్బాయికి నేను ఉపనయన సంస్కారం చేసుకుంటాను తండ్రిని తెచ్చుకొచ్చి, ఉపనయన సంస్కారం చేసిన తర్వాత మళ్ళీ ఈయన గారు అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజు యొక్క ప్రేమకు పాత్రుడై తన ధర్మంలో తన బ్రతుకుతూ ఉన్నట్ట. ఇలా ఉండగా కొంతకాలానికి తండ్రి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి అబ్బాయికి పెళ్లి చేయాలి, చక్కటి సంబంధం చూసుకున్నాం మేము, మాకు తగినటువంటి సంబంధం, అందువల్ల మీరు అనుమతిస్తే అబ్బాయిని తీసుకువెళ్ళి మేము పెళ్లి చేస్తాం అంటే, సరే అని నేను కూడా పెళ్లికి వస్తున్నాను అన్నాడు రాజావారు. ఈ లోపల పెళ్లి జరుగుతోంది. అంతా ఆ పెళ్లి వాళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు క్రిక్కిరుసుకున్నారు. అందులో రాజుగారు వచ్చారనగానే ఉండే సందడి చాలా గొప్పగా ఉందిట. అదే అసలు ఆ ఊరు పేరు పుత్తూరు అనే ఊరు. కానీ పెళ్లి ఎంత గొప్పగా జరిగిందంటే అప్పటి నుంచి దాని పేరు పెళ్లి పుత్తూరు అయిపోయిందిట. అంత గొప్ప పెళ్లి జరిగిందిట అక్కడ. ఆ పెళ్లి చూడ్డానికి అందరూ గుమిగుడుతున్నారు. ఈ లోపల వివాహ వేదిక దగ్గర పెళ్లి కొడుకు చక్కగా కళ్యాణ దీక్షలో కూర్చున్నాడు ఆ అగ్నిహోత్రం ముందు. ఆయనకి వరుడికి కావలసిన సంస్కారములు జరుగుతున్నాయి సమయంలో, ఇంకా వధువు రాలేదు. ఈ సందట్లో ఆ కళ్యాణ మండపంలోకి ఒక వృద్ధుడు ప్రవేశించట. ఆ వృద్ధుడు ఎంత కళకళలాడుతూ ఉన్నాడంటే అతడు మహాశివభక్తుడు. అందువల్ల ఆ శివ చిహ్నాలన్నీ ధారణ చేసుకున్నాడు, భస్మములు, రుద్రాక్షలు. ఆ రుద్రాక్షలకు కూడా బంగారం అటు ఇటు పెట్టి ఉన్నటువంటిది. అంటే రుద్రాక్షని ధారణ చేసే పద్ధతులున్నాయి. రుద్రాక్ష ధరించాలంటే రాగి గాని, వెండి గాని, ఇటువే బంగారం కానీ, ఇటువంటి లోహాలు దానికి పట్టి ఉంటే అది గళంలో ఉంటే శౌచాశౌచముల బాధలుండవు. ఆ విధంగా దాన్ని ధరిస్తారు. ఈ విధంగా అతడు రుద్రాక్ష ధారణ చేసి సాంభవ తేజస్సు ముఖంలో దీపిస్తూ ఉంటే వచ్చాట. అది ఏమి ఆకర్షణ గాని అంత పెళ్లి సందట్లో కూడా అందరి దృష్టి ఆయన వైపు వెళ్ళిపోయింది. ముఖ్యంగా పిల్లలందరూ ఆయన చుట్టూ చేరారు. తాతగారిని ఆయన కూడా పిల్లలతో ఆడుకుంటూ లోపలికి వస్తున్నాడు. ఆ పిల్లలందరూ ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఇటువైపు పెద్దవాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు లేచి నిలబడి నమస్కారం చేస్తున్నారు ఆయన్ని. అలా వచ్చాడు ఆ మహానుభావుడు. ఆఖరికి ఈయన తండ్రి గారు ఆయన లేచి నిల్చొని వేదికిచ్చి ఆయన కూర్చోబెట్టాడు. మహానుభావ, మమ్మల్ని ఆశీర్వదించడానికి శివుడే స్వయంగా వచ్చాడా అన్నట్లున్నది, చాలా సంతోషం, కూర్చోండి అంటే ఆయన కూర్చున్నాడు. కానీ ఆయన దృష్టి అంతా పెళ్ళికొడుకు మీదే ఉంది. ఈ పెళ్ళికొడుకు చక్కగా ఆ అగ్నిహోత్రం ముందు తాను చేయవలసినటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. వివాహ దీక్షకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఈ పెళ్ళి ఆపుచేయాలన్నట్టు ఆయన వెంట. ఏమిటి పెళ్ళి ఆపుచేయాలంటే, ఇతనికి పెళ్లి చేసుకునే హక్కు కానీ నా అనుమతి లేకుండా ఏ పని చేసే హక్కు లేదు ఇతనికి అన్నట్టు. ఏమిటి అంటే, ఇతడు నాకు బానిస అని చెప్పాడు. ఇదేమిటి అంటే, వీళ్ళ తాతగారు రాసిచ్చారు నాకు, ఈయన నాకు బానిస అని చెప్పాడు. ఇదేమిటి, వీళ్ళ తాతగారు రాయడం ఏమిటి, బానిస అవ్వడం ఏమిటి? మాది అనాదిగా శ్రోత్రియ కుటుంబం. అయ్యా, శ్రోత్రియ కుటుంబాల్లో దాస్యము బానిసతనము అనేది లేదే, ఇదేమిటి కొత్తగా తెచ్చిపెడుతున్నావు అని ఇది చెప్తూ ఉన్నాడు. ఈ లోపల ఈయనకు కోపం వచ్చింది పెళ్ళికొడుకి. ఏమిటయ్యా పిచ్చివాళ్ళ ఉన్నా నువ్వు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, బానిసలమేంటి ఇది అంటే అంటే నమ్మవా, మీ తాత నాకు రాసిచ్చిన పత్రం నా దగ్గర ఉంది, చూపిస్తానన్నాడు. వెంటనే తీసేట చూడి పత్రంలో ఏముందో, అందరూ చూడండి అని చూపించాడు. అందులో రాసింది ఖచ్చితంగా, నేనే కాదు నా వంశం వాళ్ళందరూ ఈయనకి బానిసలుగా ఉండవలసిందే అని రాసిందిట. మరి తప్పదు, సాక్షి సంతకాలున్నా ఆయన గారి సంతకం ఉంది, ఏదో కాగితం ఇలా ఇవ్వన్నట్టు ఆయన. వెంటనే అందిపుచ్చుకున్నాడు పెళ్ళికొడుగా కాగితాన్ని. అందిపుచ్చుకుని ముక్కలు ముక్కలుగా చించేసి అక్కడ ఉన్నటువంటి అగ్నిహోత్రం మీద పడేసాడట. ఇప్పుడు కాగితం లేదు కనుక నీకు నేను బానిసం గారు పో అన్నా. వెంటనే నవ్వుకున్నాడు ముసలాయన, నువ్వు ఇట్లాంటి పని ఏదో చేస్తావనే నేను ఇచ్చింది నకలయ్యా నీకు, ఒరిజినల్ నా దగ్గరే ఉంది అని చెప్పాట. మరి ఒరిజినల్ ఉంటూ చూపించన్నాడు. అంబా, మరీ నా చెవిలో పువ్వు పెట్టకు, ఆ ఒరిజినల్ ఇస్తే దానికైతే అదే చేస్తావు, ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాను. దానికి పంచాయతీ కావాలి, పెద్దలు కావాలి, ఇక్కడ దగ్గరలో రచ్చబండ ఏర్పాటు చేయి, అందరం కూర్చుందాం అన్నాడు. వెంటనే ఈయన గారికి చాలా కోపం వచ్చింది. ఆ రాజు వచ్చాడు. ఒరిజినల్ పత్రం వస్తోంది కదా, తొందరపడకు, కోపగించుకోకు అన్నట్టే సుందరిని ఆ రాజు, ఎందుకంటే ప్రేమ కదా. వెంటనే ముసలాయన తిరిగి, కోపమా, అది నాకు లేదు నా బానిసలకు ఉండకూడదు అన్నట్టు. వెంటనే కోపం అనే గుణం నాకు లేదు నా దాసులకు కూడా ఉండకూడదు అన్నట్ట అని. అప్పుడు తండ్రి అన్నట్ట, ఏమిటయ్యా నువ్వు, మాకు తెలిసి అనాది నుంచి మేము శివదాసులమే తప్ప వ్యక్తులకు దాసులకు కాదు, నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడు వ్యక్తులు దాసులు అంటున్నావు, ఇది మేము తట్టుకోలేము అని అన్నారు. ఎందుకు రుజువు అవుతుంది కదా పదండి అన్నాడు. రచ్చబండ దగ్గర తీసి చూపించాడు ఒరిజినల్ పత్రాన్ని. అందులో రాసింది నావలూర్, అది తిరునావలూర్ ఊరి పేరు. ఆ తిరునావలూర్ అదే మనకి తిరువారూర్ అని చెప్పబడేటువంటి మహాక్షేత్రం. ఆ నావలూరులో ఆదిశైవ బ్రాహ్మణుడు ఆరూరుడు అనే పేరు గల నేను వెన్నై నల్లూర్ అంటే నవనీతపురం అంటారు, ఆ ఊరిలో ఉన్న వృద్ధయోగి అయినటువంటి ఒక పిచ్చివానికి ఇష్టముతో పూర్తి మనస్వాధీనముతో హృదయపూర్వకముగా వ్రాసి ఇచ్చినటువంటి పత్రము. అదేమిటంటే, నేనును నా సంతతి వారును పరంపరగా ఇతనికి దాసులమై సేవింతుము, ఇది నా స్వదస్తూరితో వ్రాసి ఇచ్చినది అని సంతకం పెట్టేట. సాక్షి సంతకాలు ఉన్నాయి, తాతగారు లేరు కానీ సాక్షి సంతకాలు వాళ్ళు అక్కడ ఉన్నారట. ఈ సంతకం నాదే కానీ ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నట్టు. సరే, వీళ్ళ తాతగారు రాసినవి ఏవైనా కాగితాలు ఉన్నాయా అంటే ఇంట్లోంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి చూస్తే సరిగ్గా వ్రాత కూడా సరిపోయింది. ఇప్పుడు ఏమంటారు, తల ఉంచుకున్నాడు సుందరుడు. కాబట్టి ఇతడు నా వెంట నా ఇంటికి నడవలసినదే అని చెప్పాట. సరే, ఈ చోద్యం మేము చూద్దాం అనుకున్నారు. అందరూ కలిసి బయలుదేరారు. ముందు నడుస్తున్నాడు ఆ పిచ్చాయన వృద్ధయోగి, ఆయన వెనకాల ఈ సుందరారు, ఆ వెనకాల మొత్తం పరివారం అంతా నడుస్తూ వెళుతూ ఉంటే క్రమంగా నవనీతపురంలోకి ప్రవేశించాడు ఆయన. ఆ నవనీతపురం ఎక్కడ ఈ నిల్లు అని చూస్తూ ఉంటే అది మహా ఆకాశాన్ని అంటుకున్నటువంటి ప్రాకారములతో ఉన్న మహామందిరం, అందులోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించి ఒక్కొక్క ప్రాకారం దాటి వెళుతూ గర్భగుడి ద్వారాలు తెరుచుకున్నాయి. అందులో ఉన్నటువంటి ఆ మహాశివలింగంలోకి వెళ్ళిపోయాడు ఆ ముసలైన. ఈయన చూశాడు, చూసేటప్పటికల్లా అక్కడ మహా తేజం, అందులో వృషభ వాహనారుడై శివపార్వతులు ఇరువురు కూడా సాక్షాత్కరించారు. అంటే ఈ ముసలివాడుగా వచ్చినవాడు ఆయన అనమాట, వచ్చి ఇక్కడ దాకా తెచ్చుకొచ్చాడు. వెంటనే ఈ సుందరుడికి కళ్ళ నీళ్ల పర్యంతమై ఒళ్ళంతా పులకించిపోయి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి లేచి నిల్చొని, స్వామి నిన్ను చేరాలని నిన్ను చూడాలని అందరూ తపించిపోతూ జన్మలు జన్మలు తపస్సులు చేస్తుంటే నువ్వు నీ దగ్గరికి రానని మొండికేసిన నన్ను లాక్కొచ్చి మరీ నీ దాసుణ్ణి చేసుకున్నావా స్వామి, ధన్యోహం ధన్యోహం ధన్యోహం అంటున్నాడు ఆయన. ఇది శివకారుణ్యం. సర్వం శ్రీ చిదంబర చిత్సభాష నటరాజ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.

ప్రజాపతి ప్రజా అభిషద ప్రజానాగం ప్రత్యే గర్భస్కందేషి ఏతస్మాద్వైయోనే ప్రజాపతి ప్రజా అభిషద తస్మాదేవయోనే ప్రజాపతి ప్రజా అభిషద తస్మాదేవయోనే ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణగోపాసే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టమత్తేవ ప్రజా

తత్సత్రంగముద్రక్ష బ్రాహ్మణం దక్షిణతో నిజరాజ్య ధృహోత్రేంద్రియాచక్షేత హేతద్వే దేవానాం పరమం గుత్యం బ్రహ్మ హేచతుర్హోతారః సదేవ ప్రకాశం గమయతి సదేవం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి గర్భస్తంభముద్రక్షవ్యాజస్తే అగ్నివారేదధ్వస్తంభ అగ్నివత్తేవ్యాజస్తే బ్రాహ్మణో దక్షిణదౌవాస్తే బ్రాహ్మణో వేత్ ప్రజానాం ఉపద్రష్టా ఉపద్రష్టమత్తే వేన

క్రూరం తేన వశక్రోజే వాచరేణం క్రూరేణ ప్లవశ్వజి సాధగాచ్యమాక్షతి ప్రజాపతిరగామోర్ణమాఘోషి సంచోతారమవశ్యత సమ్మనసానుద్యాహమనీ తో వై సదర్శ

ఆయుధనం సరేనా ఆయుధనే కల్పయతే ప్రజాపదరకామే తత్ప్రజాదేవతి సర్వోదత్తమోమధ్యరగుదోపక్షవలపక్షవరాపక్షం దేవాన్ వదిజ్యంత అవరక్షేవాభవన్ పరాపురాంగామేదీరాం చాలి సంపోడపక్షే జాతి.

ఇంద్రం జనయద్ధమితి చేతపోదప్యంత సాంద్రవశ్యన్ సమర్థన్ చాయక్షయతి బ్రహ్మాశయమభయనిశ్చయతిపదం ప్రజా పశవోన్ ఇమాన్లవకాయ్యవన్ సంవేమాశ్చాత్మజనయతయ్రవేద్ సంచదర్భాజనయన్ చక్రామయతీరోజాయతే హృదర్భవతారంజుభుజాద్ ప్రజాపతిర్వే చతుర్భవత ప్రజాపతిరే భూత్వా ప్రజాయతే జజనయందమిజయాయ స్వాహే నిర్దహేణి ఆత్మీరవజాయతే.

సంవత్సరస్సు రజ్జో లోక సంవత్సర ఏవతిష్టాయా సురజం లోకమేది హేతుమంగిరదమాదిత్యాన్ పక్ష త్వత్సద్యోహం వక్ష్యామి ఛందస్సిత్యద్భుతం.

ప్రత్యగృహ్యతోం దక్షిణానాబ్లీనాథం విద్వాన్ వ్యావృత్తిదక్షిణా ప్రతిగృహ్ణాయినం దక్షిణాబ్లీనాథే రాజా వర్ణమే విదక్షిణే.

ఏనామత్తమశ్చామిత్యాహ అమృతమేవాత్మం భక్తే అయోహాత్మైత్యాహ హరేహరేణం కృత్వా స్వర్గం లోకంగమయతి అయోమహ్యమత్వ పురిగ్రహేత్రైత్యాహ హేద్దైషణాం కన్మరః ఆత్మ దేవేనా పరేహేత్యే హేదం కృత్వా అదావిత్యాహ

ఇంద్రియాణ్యస్వంతే అస్యామే ప్రతిష్టంతే సుతమనసంసే హంతోమాజయ్యమే దేవానాం బ్రహ్మ యచ్చతుర్హోతారతమేహ్యచ్చతుర్హోత్రేణ్యాచ్చైవాంతం గత్వా పరమం దేవానాంగుఖ్యం బ్రహ్మావరుంధే తదేవ ప్రకాశం గమయతే తదేహం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతే పాదయచ్చతే యజ్ఞ ప్రదర్శయే.

సవాచం విసృజే సహభ్రాతృవ్యాగవక్షిగుంహే ఎన్నక్తం విసృజే రాత్రిభ్రాతృవ్యాగవక్షిగుంహే అధివృక్షోర్యవాచం విసృజే ఏతావంతమే రాత్మే లోకమక్షిగుంహే జావదాదిత్యోహమేతి ప్రజాపతి ప్రజాసృజత సాక్షాత్తమస్పృశ్యన్ సాగోపేనాశత్ సోపం వై ప్రజాపతి కాలాం నాను ప్రావిశత్.

ఇత్రమేవర ప్రజాపతిదేవాసుమాదర్శత హయమ్రవమిలాపృతేవాణ్య ఇంద్రం రోజనయే సా ఆత్మన్యంద్రమపశ్యత సమపశత సందృక్షభ్యేర్యం భోస్వామిశత కర్తమజ్ఞ పంచదశ సర్వ

ప్రసాదనుగేరేదే అభిదర్శనము రోషంచరితే శ్రద్ధాత్రాత్రాణీయమాదారయతి సమక్షైలేకాయ శ్రద్ధవత ఘనంతి కలుగా ఏదత్వం కథభిరంబంతే.

ఇదంబాగ్రేణైవ్యనాదీరేర్ హౌరాదీరే కృథివీ నాంతరిక్షం కరదేవ ధర్మ.

ప్రజాశేదే సదపమదత్ పూర్వం సర్వాన్భవతి సజనా పృథులా ప్రజల శ్రేష్ట మన్మనే పాత్రేణ్

అశోజమనోజత మన ప్రజాపజమజత ప్రజాపతి ప్రజాజత సద్వాయిదం మనస్థైవమనమం ప్రతిష్ఠితం సజిదం కించ సదేతోపస్థితం నామ బ్రహ్మ ఇచ్చందే ఇచ్చందే వచ్చతే ప్రజా ప్రజా.

హస్తమయం వేత్తేజాగం తస్మయీ మా దేవ అవోషన్ని అథవా ఇదం దయ ప్రజాపత ఉభరహాదే.

ఏదం వేద అధిపతి సోమన్యత చింగ్యం వాహకరమిది చంద్రం మహరే ప్రాపద చంద్రవతంద్రవస్త్రం ఏం వేద చంద్రవాణేవాగోపాయ సత్సూర్యం వేద

స్వయం పరమాభూషి సత్పరమేన పరమేక్షిత్వం ఏం వేద పరమాభేదకార్థాంగతి సంతేవాస్తమంతం పర్యవిశన్.

ప్రక్షిణపర్యాయత సాముఖం పునఃపశ్యే ముఖం దక్షిణ పశ్చాపర్యాయన్ నమస్కారపర్యవర్తయత సాముఖం పునఃపశ్యే ముఖం దక్షిణ ముఖం పశ్చాత్ ఉత్తరపర్యాయన్ సముత్తరపర్యవర్తయత సాముఖం పునఃపశ్యే ముఖం దక్షిణ.

గర్భోగస్తోమారంజిరమిక సంప్రాయంతా సత్యప్రయత్తిమస్వమయాజ్యభవే ఆశ్రవర్మస్వమయాజ్యజాయమేణోమస్వమయాజేత్యామేణోమస్వమయాజేజాయే సరప్తమోదారంతేంజేతమయమయాజీభవతి ఆశ్రవర్మస్వమయాజేజాయే సదాదేన పశుపంచధా ప్రతిలక్షణి అర్జన్ముఖేన ఛేదేన ప్రజోదరి అర్జన్ అవసమాయన్య.

ృందృషాక్షిషేరీ ఆమే అశ్చేదోరీయోమన్మశ్రుధీరీర శుద్ధేమాధవరాశోరవిష్ణాభ్యం బ్రహ్మాభ్యోమి సందర్భాధి శోకిన్న మన్యమానస్కరస్మోరస్వంతి మహిమానముగ్ర

ప్రజారాజర్గణిప్రాజ్రం హిరణ్యమిదారథంహరిజవచ్చూరి ఆదిష్టది మగవాదశ్రుతీర్ఘశ్రవరీ స్వాగతాశ్వశ్రోహరేతాభిప్రశ్నుతే అపరేషయం.

ఘనిష్కర్షవస్కందరిష్టదాన వాయోధారితాకం విజర్మాంస్తోమాహురీర ఎస్ంద్ర పురుషే భూతాక్షవాదే అస్ పాపరస్ అనుక్షిశోకరమాకుంభ.

ంద్రం బహురంగస్మై దేవరా సోమాం ఆధునోయస్వాన్ సరస్మై శత్రోగాన్ ప్రాతరం స్పష్టాపన్యుమదేహం దేవద్రం యస్మిన్ మజంగరివాగం సన్నిశిష్మస్మే ఆరాక్షిత్సంభావస్థ్యుమ్నాజన్యావంత ఆరాక్షమగ్రోయంబపురూదయన అస్మేభేమోమీంద్రీరం చరిత్రేవాదరత్నం సైరం సర్వేదా

ఇంద్రం తమ్ శృణ్వన్ మంగళాశేయ్చిలాభిధర్తరి హస్తాయ వచ్చీధారి దర్శతో మహోదివే సూర్య సృష్టం గమ్మ

ృపతిమ్మజ్జ్రాహుముగ్రముగ్రాహస్త విషాదేనం ప్రత్యక్ష సంమృష

్రహ్మచ్యుషో హంజరాహారుష్ట అశ్వాజంతో గంజంతో వాజయంతో వామహే స్వపరగంధావో ఆభూషం తస్తే సుమతౌరవాయా.

శరదోగాచ్యతిశ్వరం శతంజే శరదోర్ధవాణశతం హే మంతాక్షతమోపసంతాన్ శతం నరింద్రో అగ్నిర్స విషాదిహత్పతిష్టరాజూషా హరిషాహాషమేనం ఆహాషమవీదం స్వాపురాపురంగా సర్వాంగహర్వం తే కక్షర్వమాయుష్టం బ్రహ్మరాజ్ఞిస్సం నిరాగోరక్షోహాధరావిద అమీవాయస్తే గర్భం దుర్నామాయోనిమాసరే యస్తే గర్భమమీవాదుర్నామాయోనిమాసరే అగ్నిష్టం బ్రహ్మరాధరిష్టం యాదర్మనీయత్ యస్తే హంతి పదయంతం నిరస్తుం నిస్తరీరుధాన్ ఖ్యాతం యస్తే దిశాహం సరిహ విలోరాశావీ శస్త ఊరు

ధ్వమరక్షమారూతం సమస్య మన్యవేదిషో విశ్వమహారమంతకృష్టజా సముద్రాయేవసింహేవ సోరస్తదస్యతిష ఉభేయత్ సమవర్ణయతే ఇంద్రశ్చర్మేవోరే సృజద్ధృతేణ శతవర్ణ శిరోేతమిష్టిరా కవిదాభరే సంగతో యజ్ఞముఖ్యశేషం మహా